ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు క్రీశుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 28వ తేదీ ఆదివారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు సుప్రభాత వేకువలో సుమనోహర శుభోదయం, నమస్కారం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. ఇప్పుడు వినండి ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి ఈనాటి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో సూర్యభగవానుడి భక్తిగీతాలు, క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యభగవానుని భక్తిగీతాలు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువ

0: money.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ ఎస్ఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు.

0: అందరూ మోటివేట్ చేయాలి.
1: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెను పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కాని ప్రపంచంలో కాని ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదుటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా అద్మకంతా జరుగుతున్నది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ
3: ఎజెంటిక్ ఏఐ యుగం నడుస్తోంది. ఈ టెక్నాలజీలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీ నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రకోపం చూపిస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకొని పాటించాలి.
1: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు

0: జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మీ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక దోషులెవరు ప్రసారమవుతుంది. 8 గంటలకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం హలో మనోరంజని ప్రసారమవుతుంది. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వరంగల్లోని ఎస్ఆర్ ఉన్నత పాఠశాల ప్రతిభా ప్రాంగణ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనస్సులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. అనంతరం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు వినవచ్చు. సమాచార దర్శన్ ప్రసారమవుతుంది 6:25. 6:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానము కొనసాగుతుంది. రాత్రి 8:00 భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్ కి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. అనంతరం క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:00 న్యూస్

0: హెల్ప్లైన్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:45 అలనాటి మేటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తోంది. ఇప్పుడు వినండి జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సమయం 7 గంటలు. నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ టి విజయ్ కుమార్.
1: పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 35 లక్షల మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని అచ్చంపేటలో అత్యధికంగా 1,90,000 మొక్కలు, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి మండలాల్లో 1,40,000 చొప్పున మొక్కలు నాటనుండగా అత్యల్పంగా పెంట్లవెల్లి మండలంలో 50,000 మొక్కలను నాటనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల శివార్లలోని రహదారుల్లో కూలీలతో గుంతలను తోడివేయించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటే కార్యక్రమం లాంఛనంగా ఇటీవల రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వన మహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాకాలంలో పంటల సాగు, వేసవిలో గృహ వినియోగంతో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మహబూబ్ నగర్ నుంచి తీసుకురావాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతో విద్యుత్ స్టోర్ మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని శ్రీపురం గ్రామ సమీపంలో 4 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే జిల్లాలో విద్యుత్ సామగ్రి అంతా ఇక్కడి నుంచే లభిస్తుంది. ఇక విద్యుత్ ఎస్ఈ కార్యాలయానికి కూడా 1,80,00,000 మంజూరు కాగా, కొల్లాపూర్ చౌరస్తాలో 4 నియోజకవర్గాలకు అందుబాటులో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు జరుగుతున్న ఈ పథకం ద్వారా 2027-28 సంవత్సరం నాటికి 100% అక్షరాస్యత లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల వీవోలు మహిళలకు చదివించడం, రాయించడం, అంకెలు గుర్తించడం, లెక్కలు చేయించడంపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం పరీక్షలు నిర్వహించి పాసైన వారిని 5వ తరగతి పాస్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. జిల్లాలో ఈ విధంగా 25,313 మంది మహిళలను అక్షరాస్యులను చేయవలసి ఉండగా 20,806 మంది పరీక్షలు రాయగా 58% 12,165 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇలా పాసైన మహిళలను 10వ తరగతి సార్వత్రిక పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుంది. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి అధికారులు 9,768 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా 8,637 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. అలాగే 1,000 కోట్లు, పారిశ్రామిక రంగానికి 37 కోట్లు, ఉన్నత విద్యను అభ్యసించే 237 మంది విద్యార్థులకు 316 కోట్లు, గృహ రుణాలకు, మౌలిక వసతుల కల్పనకు 10 కోట్లు, ఇంధన పునరుత్పాదన రంగానికి 5 కోట్లు, ప్రాధాన్యతర రంగానికి 1,131 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ వేసవి కాలంలో జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పనులు ఆశాజనకంగా అమలు జరిగాయి. జిల్లాలో 1,91,000 జాబ్ కార్డులుండగా 1,55,000 మందికి పైగా కూలీలు ఉండగా 37,000 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. సగటున నిత్యం 40,000 నుంచి 45,000 మంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం 16 లక్షల మందికి పని కల్పించాలని లక్ష్యం కాగా 68% 10 లక్షల

0: 60,000 మందికి పైగా పని దినాల కూలీ కల్పించడం గమనార్హం. కూలీలకు రోజువారీగా సగటున 274 చొప్పున కూలీ డబ్బులు అందుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటిదైన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ లోని 4 పంపులకు ట్రాన్స్కో అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీనికోసం ఏదుల జలాశయం నుంచి నార్లాపూర్ వరకు టవర్లు ఏర్పాటు చేసి రేగుమాన్ గడ్డ వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల నార్లాపూర్ నుంచి నీళ్లను ఎత్తిపోసి ఏదుల వట్టెం జలాశయాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఒక పంపుతో నీటిని ఎత్తిపోసి అంజనగిరి రిజర్వాయర్ లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పలు రోడ్లు వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. సిఎస్ఆర్ నిధుల కింద 30 కోట్లు, ఎంఆర్ నిధుల కింద 13 కోట్లు, సిసి రోడ్లకు 15 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 84 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా, తాడూరు మండలం సిరిసవాడ మిడ్చల్ మండలం మాదారం మధ్య దుందుభి నదిపై హైలెవెల్ బ్రిడ్జికి 20 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
1: మీరు ఇంతవరకు నాగర్

0: నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. సిఎస్ఆర్ నిధుల కింద 30 కోట్లు, ఎంఆర్ నిధుల కింద 13 కోట్లు, సిసి రోడ్లకు 15 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 84 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా, తాడూరు మండలం సిరిసవాడ మిడ్చల్ మండలం మాదారం మధ్య దుందుభి నదిపై హైలెవెల్ బ్రిడ్జికి 20 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
1: మీరు ఇంతవరకు నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ టి విజయ్ కుమార్ గారు. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యూకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటీఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యూకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజిలాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనుజిలాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని

0: నియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

శ్రోతలందరికీ ఉదయతరంగని కార్యక్రమానికి ఆహ్వానం చెబుతోంది మీ ఆకాశవాణి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక దోషులెవరు ప్రసారమవుతుంది. ముందుగా ఒక సినీ గీతం విందాం.

0: ఇంతవరకు మీరు విన్న ఆ పాట అమృత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరు గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఏఆర్ రెహమాన్. ఇప్పుడు వినండి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక దోషులెవరు ప్రసారమవుతుంది.
1: కేంద్ర కారాగారం. కారులో అక్కడికి చేరి ఆ అక్షరాలు చదువుతుంటేనే మనసంతా విచిత్రమైన ఒక స్థితికి చేరుకుంది. అది భయము, జుగుప్సో, ఆశ్చర్యమో, ఏమో ఏదీ చెప్పలేను. ఆ ఎత్తైన గోడలని ఒకంత తల పైకెత్తి చూస్తూ, భారంగా అడుగులు వేస్తూ, ఉద్విగ్నభరితమైన గుండెని అదిమి పెడుతూ, అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ని ములాఖాత్ ఎక్కడా అని అడిగింది సుగంధి. ప్రధాన భవనానికి పక్కన విశాలమైన రెండు గదులతో కూడిన ఒక బిల్డింగ్. జైల్లోని ఖైదీలను వారి బంధువులు కానీ స్నేహితులు కానీ కలవడం కొరకు ఏర్పాటు చేయబడింది. సుగంధి అక్కడకు చేరుకుని గేటు వద్ద కల వ్యక్తికి తన చేతిలోని చిట్టీని చూపించింది. అతను కూర్చోండమ్మా అంటూ కుర్చీ చూపించి లోపలకు వెళ్ళాడు. సుగంధి నుదుట పట్టిన చెమటను కర్చీఫ్తో అద్దుకుంటూ తనను చూసి రాధ ఎలా స్పందిస్తుందో అని ఆలోచిస్తూ కూర్చుంది. అమ్మా, మీరొచ్చారా నా కోసం? గద్గదమైన కంఠధ్వని విని రాధ అంటూ రాధ దగ్గరగా నడిచింది సుగంధి. రాధ సుగంధి రెండు చేతులు పట్టుకుని

అమ్మా చూశారా నా బ్రతుకు చివరికెలా అయిందో, ఏంటమ్మా నేను చేసిన పాపం అంటూ ఒక్కసారిగా భోరుమని ఏడ్చేసింది. సుగంధికి రాధని ఎలా అన్వయించాలో అర్థం కాలేదు. రాధ, ఊరుకో, ఏంటిది చిన్నపిల్లలా, అందరూ మనల్నే చూస్తున్నారు చూడు. నీ బాధ నాకు తెలుసమ్మా, అయినా అంత తీవ్రమైన నిర్ణయానికి ఎలా వచ్చావు? ఎందుకు చేయాల్సి వచ్చిందంత ఘోరమైన కృత్యం? రాధ, ఏడు పాప, అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ రాధ కన్నీళ్లు తుడుస్తూ పాలిపోయిన రాధ ముఖంలోకి దయగా చూసింది సుగంధి. అమ్మా ఏం చెప్పమంటారు, ఇదంతా నా కర్మ, నా వాళ్ళు, నా పిల్లలు, వాళ్ల కోసమే బ్రతకాలి, వాళ్ల కోసం నేను ఎంతైనా కష్టపడతాను అని నేను పడ్డ ఆరాటమంతా చివరకు ఇలా పరిణమించింది. చెబుతాను, మీకంతా చెబుతాను, నా మనసులోని బరువంతా తీరేలాగా, నన్ను అర్థం చేసుకున్న మీకు వివరంగా అంతా చెబుతాను. ఒకంత ఆవేశంగా అంటున్న రాధ, రాధ నేను కానిస్టేబుల్ గొంతు విని ఆ వైపు తిరిగాం. అమ్మా మీకిచ్చిన టైం అయిపోయింది, మీరిక వెళ్ళాలి అంటూ నాకు సూచించాడు. రాధ ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆత్మీయులు దూరమవుతున్నట్టు, అమ్మా అప్పుడే వెళతారా, మీతో ఎంతో చెప్పుకోవాలమ్మా, ఇంకాసేపు ఉండరు అంటూ నా రెండు చేతులు గట్టిగా పట్టుకుంది. అలా కాదులే రాధ, టైం అయిందిగా, ఈసారికి వెళ్ళి మళ్ళీ 4 రోజుల్లో వస్తాను అంటూ వదల్లేక వదల్లేక వదిలిన రాధకు తప్పకుండా మళ్ళీ వస్తానని భరోసా కల్పించి భారమైన హృదయంతో ఇల్లు చేరింది సుగంధి. భర్త రఘురామ్ ఇంట్లోనే ఉన్నాడు. ఆందోళన నిండిన భార్య ముఖం చూసి, ఏంటోయ్ రాధ ఎలా ఉంది, అసలేం జరిగిందట, ఆదుర్దాగా అడిగాడు. ఏది, ఇంకా ఆ సంగతులన్నీ మాట్లాడకముందే టైం అయిపోయిందంటూ నన్ను పంపించేశాడు కానిస్టేబుల్. అయినా జైల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారండి, పాపం రాధను చూస్తే జాలేస్తుంది, పిచ్చిపిల్ల, జీవితమంతా ఎలా తల్లకిందులైపోయిందో పాపం. సోఫాలో కళ్ళు మూసుకుని పడుకున్న సుగంధికి రాధ తమకు పరిచయమైన తీరు ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. తను రోజూ సాయంత్రం 5:30 ప్రాంతంలో వాకింగ్కని ఇంటి నుండి బయటకు రావడం, అదే సమయానికి 35-40 ఏళ్ల మధ్య వయసు గల బక్కపలచగా ఉన్న యువతి తమ ఇల్లు దాటి వడివడిగా నడుచుకుంటూ వెళుతూ ఉండడం, చుట్టూ ఏదీ పట్టించుకోకుండా వేగంగా వేసే అడుగులు, సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసం నిండిన ఆ నడక ఎందుకో సుగంధిని ఆకట్టుకుంది. రోజూ అలా ఎదురుపడడం వలన 4 రోజులు పోయాక ఒకరిని చూసి ఒకరు పలకరింపుగా నవ్వుతూ చూస్తూ దాటిపోయేవాళ్ళు. 1 నెల రోజులు పోయాక తను అప్పుడే గుమ్మం దాటి రోడ్డు మీదకి వచ్చింది. సరిగ్గా ఆ సమయానికే రాధ తమ ఇంటి ముందు ఆగి రాయి ఏదో వేలికి తగిలినట్టుంది, వంగి చూసుకుంటోంది. నన్ను చూడగానే తలెత్తి నవ్వబోయింది. అయ్యో దెబ్బేమైనా తాకిందమ్మా, నీ పేరేంటి అంటూ పలకరించాను. అబ్బే ఏం తగల్లేదండి, నా పేరు రాధ అంటూ నిలబడింది. నేను ఆగి రోజూ క్రమం తప్పకుండా ఈ సమయానికే ఎటమ్మా వెళ్తుంటావు అడిగాను కుతూహలంగా. ఆ 2 ఇళ్ళవతల ఉన్న డాక్టర్ గారింటికి పొద్దుట 10 గంటలకు వెళ్ళి వంట చేస్తాను, సాయంత్రం 5 గంటలకు చపాతీలు చేసి పెట్టి ఇంటికి వెళ్ళిపోతాను చెప్పింది వినయంగా. అలా పరిచయమైన రాధ 6 నెలల తర్వాత తమ ఇంట్లో కూడా వంట చేయాల్సి వస్తుందని సుగంధి ఏమాత్రం ఊహించలేదు. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యాక మీరు మాత్రం ఇద్దరే ఇండియాలో ఎందుకు, రమ్మని ఎంతగా పోరుతున్నా, ఇలా ఓపికన్నంత వరకు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాం, ఇప్పటి నుండి అక్కడ ఉండలేమని వాళ్లకు నచ్చచెప్పి సుగంధి రఘురామ్ వాళ్ల రిటైర్మెంట్ జీవితాన్ని వాళ్లకు నచ్చిన విధంగా గడుపుతున్నారు. ఇద్దరూ లెక్చరర్గా చేసి పదవీ విరమణ పొందారు. ఉన్నంతలో సత్కాలక్షేపం చేస్తూ నిశ్చింతగా కాలం గడుపుతున్న సుగంధికి అనుకోని సమస్య వచ్చి పడింది. పోయిన వారం ఏదో ఫంక్షన్కి వెళ్ళి మెట్లు దిగుతూ కాలు జారి పడిపోయిన సుగంధికి పాదం వద్ద ఎముక చిట్లడంతో డాక్టర్ 6 వారాలు పూర్తి విశ్రాంతి చెప్పడంతో మనిషి సాయం లేక చాలా ఇబ్బంది పడింది. రఘురామ్ ఏదో వచ్చి రాక చేయి కాల్చుకున్నా 1 వారం తర్వాత రాధ మదిలో మెదిలింది సుగంధికి. పని అమ్మాయి చేత రాధకు కబురు పంపింది. రాధ సాయంత్రం రాగానే తన పరిస్థితి వివరించి కాలు నయమయ్యే వరకే కాకుండా, ఎలాగూ పెద్దవాళ్లమైపోతున్నాం, ఏమ్మా మాకు కాస్త సాయంగా ఉంటావా, నీకు వీలు చూసుకుని ఉదయం ఏదో ఒక టైంలో వచ్చి వంట చేసి వెళ్ళు, ఏమ్మా ఏమంటావు అన్నట్టు చూసింది సుగంధి. సరే అమ్మా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మీ పిల్లలు కూడా దూరంగా ఉన్నారు, అలానే చేస్తానని మాట్లాడుకుని పనిలో కుదిరిన రాధ త్వరలోనే వాళ్ళింట్లో బాగా అలవాటైపోయింది. వంట చేస్తూ ఈ కబురు ఆ కబురు చనువుగా మాట్లాడుతూ ఉండేది. సుగంధి ఓ రోజు, రాధ మీ ఆయన ఏం చేస్తాడు, ఎంతమంది

పిల్లలు నీకు అని యథాలాపంగా అడిగింది. ఒక్క నిమిషం ఎందుకో రాధ కలవరపడ్డట్టుగా చూపులు పక్కకు తిప్పుకుని అంతలోనే నిబ్బరంగా, మీ దగ్గర దాపరికమేమిటి తల్లిలాంటివారు? అమ్మా, మా ఆయన మొదట్లో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. అంత ఎక్కువ ఆదాయం లేకపోయినా ఉన్నంతలో ఏదో సర్దుకునేవాళ్ళం. ఎప్పుడైతే పాపా బాబు పుట్టారో ఖర్చులు పెరిగాయి. ఆయన ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. నేను కూడా ఏదైనా చేస్తేనే బాగుంటుందని ఆలోచించి రెండిళ్లల్లో వంట కుదురుకున్నాను. కష్టపడి ఏ పని చేసినా అందులో సిగ్గుపడవలసింది ఏమీ లేదని మనసును సమాధానపరుచుకుని 5 ఏళ్ల పాపను, 4 ఏళ్ల బాబును పక్కనే ఉన్న మా ఆడపడుచు ఇంట్లో ఉండమని సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకువెళ్తుండేదాన్ని. సాఫీగా సాగిపోతుందనుకున్న నా జీవితంలో చాపకింద నీరులా ఓ విషపు నాగు తిష్ట వేస్తున్నదని నేను గుర్తించేసరికి చాలా ఆలస్యమైపోయిందమ్మా, గాఢంగా నిట్టూర్చింది రాధ. ఏం రాధ, ఏం జరిగింది? మీ వారికి ఏమైనా జబ్బు చేసిందా? ఆదుర్దాగా అడిగింది సుగంధి. ఒంటికి జబ్బు చేస్తే కష్టపడి ఎంతైనా ఖర్చు పెట్టి బాగు చేయించుకుందును కానీ అని ఒక్క నిమిషం ఆగింది రాధ. ఏం చెప్పనమ్మా, ఆయనకు ఎలా అలవాటైందో తెలియదు. కొత్తలో ఇంటికి బాగా పొద్దుపోయి వచ్చిన రోజు ఆయన దగ్గర నుండి అదో లాంటి వాసన వస్తుంటే ఏంటండి ఇది అని అడిగినప్పుడు కంగారు కంగారుగా, అబ్బే ఏం లేదు రాధా, కొంచెమే మా స్నేహితుడొకడు బలవంచం చేస్తే అంటూ మొదలైన సమాధానం కాలం గడిచే కొద్దీ తప్పదాగి వచ్చి నేనింతే నీ దిక్కున్న చోట చెప్పుకో అనే వరకు వచ్చింది. తరచుగా సాయంత్రాలు ఇంటికి రాగానే నేనేదో సంపాదించి దాచుకుంటున్నానని నన్ను కొట్టి తిట్టి నానా అల్లరి చేసి 50వ 100వ పట్టుకెళ్ళేవాడు. మొదట్లో భగవాన్ ఏమిటి నాకీ శిక్ష అని దేవుడి పటాల ముందు కూర్చుని గంటల తరబడి కన్నీళ్లు కార్చేదాన్ని. రాను రాను నా గుండె కూడా బండబారిపోయిందమ్మా, కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఇంకా నా పిల్లల్ని కాపాడుకోవడం, వాళ్ళని సరిగా పెంచి పెద్ద చేయడం, అది మాత్రమే నా ప్రపంచమైపోయింది. ఏం మాట్లాడకుండా జాలిగా రాధవైపు చూస్తూ వింటోంది సుగంధి. అమ్మా, ఒక్కోసారి ఆయన చేసిన బీభత్సం తలుచుకుంటే అసలు ఆ మనిషితో 18 ఏళ్ళు ఎలా వేగానా అనిపిస్తుంది. వండిన వంటంతా ఎత్తేసి టీవీలు కుర్చీలు తన్ని పడేసి బిక్కచచ్చి ఓ మూలన నక్కి ఏడుస్తున్న పిల్లల్ని అకారణంగా కొట్టి తిట్టి నన్నైతే జుట్టు పట్టుకుని లాగుతూ డబ్బు కోసం వేధించి వేధించి ఎప్పటికో నిద్రపోయేవాడు. అమ్మా, నిజం చెబుతున్నా, తల్లి తండ్రి లేని నాకు మీరే తల్లి అనుకుని చెబుతున్నా. ఆ క్షణంలో నాకు ఈ మొగుడు లేకపోతే బాగుండేది, తాగి దేని కిందైనా పడి చనిపోయినా పీడా విరగడయ్యేది అని అనిపించేదమ్మా. గబుక్కున రాధ కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చాయి. సుగంధి కూర్చున్న చోటు నుండి లేచి, ఊరుకో రాధ, ఏడవకు అంటూ భుజం చుట్టూ చేయి వేసి, మరి ఆ తాగుడు మాన్పించడానికి ఏదైనా వైద్యం చేయించకపోయావా? పాపం, ఈ వాతావరణంలో పిల్లలు ఎంత బాధపడి ఉంటారో అనునయించింది సుగంధి. అందుకే అమ్మా, కొంచెం ఊహ తెలిసి వాళ్ల నాన్న చేసే ఆగడం భరించలేక పిల్లలిద్దరూ సుధా మధు 4 ఏళ్ళు అవతలే ఉన్న మా ఆడపడుచు ఇంట్లోనే ఎక్కువగా ఉండడం మొదలుపెట్టారు. నేను కూడా పగలంతా పనికి వెళతాను కదా, స్కూల్ నుండి వచ్చి అక్కడే ఉండనీలే అనుకున్నాను. సాయంత్రం కాగానే నాకు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పిండి వంటలో పళ్ళో ఏవో ఒకటి తీసుకుని ముందు పిల్లల దగ్గరకు వెళ్ళి అమ్మా అని వాళ్ళ దగ్గరకు రాగానే నేను పడుతున్న శ్రమ, అనుభవిస్తున్న బాధలు అన్నీ మరుపుకు వచ్చేవి. వాళ్ళిద్దరిని దగ్గరగా పొదువుకుని ఇందుకోసమే నేను బ్రతుకుతాను, నా పిల్లల్ని ఎంత కష్టపడైనా బాగా చదివించుకుని ప్రయోజకుల్ని చేస్తాను అని గట్టిగా నిశ్చయించుకున్నాను. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్లు నా నొసట ఆ సంతోషం కూడా లేకుండా చేశాడా దేవుడు? మౌనంగా తలదించుకుంది రాధ. నా సోది అంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానేమో, ఇక వెళతానమ్మా, పొద్దుపోయింది అంటూ సుగంధి ఆలోచనల్లో నుండి తేరుకోకముందే వెళ్ళింది రాధ. రాధ వెళ్ళిన తర్వాత సుగంధి భోజనాలవి చేసి రోజువారీ పనుల్లో పడడానికి ప్రయత్నించింది. కానీ ఒక్క పని సరిగా చేయలేకపోయింది. మనసంతా రాధ బాధతో నిండిపోయింది. ఏం జరిగి ఉంటుంది? పిల్లలేమై ఉంటారు? అసలు ఒక్కొక్కళ్ళ జీవితంతో భగవంతుడు ఎందుకిలా ఆడుకుంటాడు? బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిదే వేడుక పాట గుర్తొచ్చింది సుగంధికి. అన్యమనస్కంగా ఉన్న సుగంధిని రఘురాం వచ్చి, ఏంటోయ్ అదోలా ఉన్నావు, ఏం జరిగింది అంటూ పరామర్శించాడు. ఒక్క నిమిషం భర్త ముఖంలోకి చూసి, పాపం రాధండి అంది. ఏమైంది రాధకేమైంది? ఆదుర్దాగా అడిగింది.

అడిగాడు రఘురా. ఏం లేదండి, ఆ అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది పాపం. చూడు సుగంధి, నువ్వు మరీ భావుకురాలివైపోతున్నావు. అన్నిటి గురించి అతిగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. పద, సాయంత్రం శంకరమఠంలో మల్లాదివారి పురాణ శ్రవణం ముందట వెళదాం, తయారవు అంటూనే తన గదిలోకి వెళ్ళాడు రఘురాం. సుగంధి మాత్రం అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఎప్పుడు తెల్లవారుతుందా, రాధ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూచుంది. మరునాడు రాధ పనిలోకి వచ్చి మౌనంగా తన వంటపంతం చూసుకుంటోంది. రఘురాం ఏదో పనుండి ఉదయమే విజయవాడ వెళ్ళాడు. రాధ వచ్చినప్పటి నుండి ఎప్పుడు చెబుతుందా అని ఎదురు చూస్తున్న సుగంధి ఇక ఉండబట్టలేక, ఏంటి రాధ, నిన్న ఎందుకలా అన్నావు? మీ సుధా మధు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రశ్న మీద ప్రశ్న వేసింది సుగంధి. స్టవ్ మీద నుండి కూరగిన్నె దింపి అన్నీ డైనింగ్ టేబుల్ మీద చక్కగా అమర్చి రాధ సుగంధి వైపు చూస్తూ, ఏం చెప్పనమ్మా, అదో కథ, లోకంలో ఎక్కడా లేని వింత కథ. మీరు భోజనం చేయండి. కాదులే రాధ, ఏం జరిగింది అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది సుగంధి. రాధ కూడా ఫ్రిడ్జ్లో ఉండి చల్లటి నీళ్లు గ్లాస్ నిండా తీసుకుని తాగి కొంగుతో చెమట చుడుచుకుంటూ కూర్చుని, ఏముందమ్మా, పిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ అత్త ఇంట్లో చనువుగా మెసులుతూ చిన్న చిన్న ఇంటి పనుల్లో పాలు పంచుకుంటుంటే మొదట్లో నాకు సరదాగానే అనిపించింది. కానీ రాను రాను వాళ్ల పిల్లల్ని మహారాణులన్నట్టు కూర్చోపెట్టి మా సుధ చేత ఇంటి పనంతా చేయించేది. మధు వాడు మగపిల్లాడు కాబట్టి బయటకు అలా వెళ్ళి వచ్చేవాడు. అయినా వాడికి తప్పేది కాదు. పిల్లల స్కూల్ చదువు పూర్తి కాగానే నేను పనిచేసే ఇళ్లల్లో వాళ్ళని బ్రతిమాలి వారి పరిచయాల ద్వారా ఫీజులు కొంత మాఫీ చేయించుకుని పిల్లలిద్దరినీ కాలేజీలో చేర్పించాను. సరే, ఇలా అయితే బాగానే ఉంది అనుకుంటూ పగలంతా నేను పనికి, వాళ్ళు కాలేజీకి వెళ్ళి సాయంత్రం మాత్రం వాళ్ళ అత్తయ్య దగ్గరికే వెళ్ళేవాళ్ళు. మా ఆడపడుచు భర్త ఇంజనీర్గా చేసేవాడు. ఆర్థికంగా మెరుగ్గా ఉండడం వలన వాళ్ళింట్లో వస్తు సౌకర్యాలు కూడా బాగానే ఉండేవి. తెలిసి తెలియని యుక్త వయస్సులో ఉన్న మా సుధా మధు వాటి పట్ల బాగానే ఆకర్షితులయ్యారు. ఇంటికి రాత్రిళ్ళు రావడం పూర్తిగా మానేశారు. దానికి తోడు మా ఆయన పరిస్థితి కూడా బాగా దిగజారింది. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడడం, వాంతులు చేసుకోవడం, తాగి పరాకుగా మాట్లాడడం, మనిషి మొత్తం క్షీణించి పుల్లలాగైపోయాడు. పిల్లలు ఈ వాతావరణం నుండి తప్పించుకోవడానికి అక్కడి ఆధునిక సౌకర్యాలకు ప్రలోభపడి నన్ను పూర్తిగా ఒంటరిదాన్ని చేశారమ్మా. మధు కూడా ఇంటికి రావడం పూర్తిగా తగ్గించేశాడు. వాళ్ళ అత్త వాళ్ళకు కొత్త బట్టలు కుట్టించడం, సెల్ ఫోన్ కొనియడం, అడపాదడపా హోటళ్లకు తీసుకెళ్లడం, టీవీలు, కూలర్లు, బర్త్డే పార్టీలు, వీటి మత్తులో పీకల దాకా కూరుకుపోయిన సుధా మధులకు అమ్మ బాధ, కష్టం, నిస్సహాయత ఏవీ పట్టకుండా పోయాయి. ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు మాత్రం అమ్మ అంటూ వచ్చి 1000 2000 పట్టుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ అనారోగ్యపు తాగుబోతు భర్తతో ప్రతిరోజు నేను ఒంటరిగా ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసమ్మా. అలా 2 ఏళ్ళు గడిచాయి. సుధా డిగ్రీ ఫస్ట్ ఇయర్, మధు ఇంటర్ సెకండ్ ఇయర్లో అడుగుపెట్టారు. ఇంకో 4 ఏళ్ళు కష్టపడితే పిల్లల చదువులు పూర్తవుతాయి, ఒక దారిలో పడతారు, నాకు ఈ బాధ తప్పుతుంది, నేను కూడా ఇంటి దగ్గరే అందరము కలిసి ఉండొచ్చు అనుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒకరోజు ఆయనకి ఆరోగ్యం పూర్తిగా విషమించి ఆసుపత్రిలో చేరిన మర్నాడే ఆయన బాధలకి మా బాధలకి విముక్తి కల్పిస్తూ నన్ను పూర్తిగా ఒంటరిని చేసి, ఏం తలపుకి వచ్చాయో రాధకి తలవాల్చి కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. బాధపడకు రాధా, అన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెడుతున్నానా? ఇంకే, తర్వాత నువ్వు పిల్లలు ఒకే దగ్గర బాగానే ఉండొచ్చుగా అంది సుగంధి. అంతా సాఫీగా సాగితే ఆ పైవాడిని ఎవరు తలుస్తారమ్మా? ఆయన పోయిన తర్వాత మధు రాత్రిళ్ళు వచ్చి ఇంట్లోనే పడుకునేవాడు. కానీ సుధా, దాని మనసులో అంత ద్వేషం ఎందుకు గూడు కట్టుకుందో తెలియదు, కానీ మా ఇంటి గుమ్మం తొక్కనే లేదది. ఎప్పుడైనా నేను వెళ్ళి రా సుధా, ఇంకా ఇక్కడెందుకమ్మా, అక్కడ నేను ఒక్కదాన్ని అంటే నాకు సర్ది చెబుతున్నట్టుగా, నువ్వు పగలంతా ఉండవుగా అమ్మా, మరేమో ఇక్కడ అత్తకి పని కూడా ఎక్కువగా ఉంటుంది, ఒక్కతే ఏం చేసుకుంటుంది చెప్పు, అత్తకి సాయంగా నేను ఇక్కడే ఉంటానమ్మా, అయినా మధు ఉన్నాడుగా నీకు తోడుగా అనేది. రాను రాను వాడు కూడా, అమ్మా ఇవాళ టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉంది లేదా ఏదో మంచి సినిమా వస్తోంది అంటూ అక్కడే ఉండిపోవడం మొదలుపెట్టాడు.
ఆ రెండు గదుల పాత పెంకుటింట్లో విరిగిపోవడానికి

సిద్ధంగా ఉన్న చెక్క మంచంపై పడుకుని పెచ్చులు రాలిపోయిన గోడల్ని చూస్తూ ఒంటరిగా అంధకారమయమైన భవిష్యత్తు కళ్ల ముందు మెదిలినట్టు మౌనంగా ఆగిపోయింది రాధ. పోనీ, మీ ఆడపడుచుతో స్పష్టంగా ఈ విషయం మాట్లాడకపోయావా రాధ? అంది సుగంధి. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్పు విడిచి, ఇంకెక్కడ ఆడపడుచమ్మా, 2 నెలల క్రితమే వాళ్ళ ఆయనకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. అందరూ కుటుంబంతో యుక్తంగా ఇప్పుడు బెంగళూరులోనే ఉంటున్నారు అంది రాధ. ఏమిటి, మీ పిల్లలు కూడానా? అదెలా? ఆశ్చర్యపోయింది సుగంధి. నేను ఆడమనిషి ఒక్కదాన్ని పిల్లల్ని సరిగ్గా చూడలేనట, వాళ్లే చదివించి ఉద్ధరిస్తారట, పైనుండి నన్ను కూడా వచ్చి వాళ్లతోనే ఉండమని. కాని అమ్మా, నిజం చెప్పొద్దు, నాకు అస్సలు మనస్కరించలేదు. ఇక్కడే నేను ఇంతో అంతో సంపాదిస్తున్నప్పుడే నన్ను పిల్లల్ని చులకనగా పనిమనిషిలా చూసేవాళ్ళు. ఇక మొత్తంగా వెళ్ళి వాళ్లతో ఎలా ఉండనమ్మా? పిల్లలని ఎంత బ్రతిమిలాడానో, ఒక్కర్తిని ఉండలేను నాన్న. కనీసం మధు, నువ్వైనా నాతో ఉండమని. వేరే చిన్న ఇంట్లోకి మారి టీవీ అది కొనుక్కుందాం నాన్న. అమ్మా సుధా, మీకోసమే కదా నేను బ్రతికుంది. చిన్నప్పుడు నాన్న మనల్ని బాధ పెడుతుంటే నువ్వు తమ్ముడు, అమ్మా మేం పెద్దయ్యాక బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటామమ్మా, నాన్నను వదిలేసి మనం ముగ్గురం ఎక్కడికో వెళ్ళిపోదాం అని నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కదమ్మా. ఇప్పుడు ఈ అమ్మను దిక్కులేని దానిలా వదిలేసి అత్తతో వెళ్ళిపోతారా అమ్మా అని ఎంతగా ఆక్రోశించానో. కానీ కన్నపిల్లలై ఉండి వాళ్ల మనసులు అంత కఠినంగా ఎలా మారిపోయాయో, నా కన్నీళ్లకి వాళ్ల గుండెలు ఎందుకు కరగలేదో, పేగు బంధాన్ని కూడా వాళ్ళు అంత తేలికగా ఎలా తెంచుకోగలిగారో తర్వాత తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. అర్థమైన తర్వాత మ్రాన్ పడిపోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు 1 సంవత్సరం దాటిందమ్మా, నేను 8 సార్లు ఫోన్ చేసినా ఎత్తరు, కట్ చేస్తారు. ఒకవేళ పొరపాటున ఎత్తినా అమ్మా అని సంబోధించరు. మేమిక్కడ బాగున్నాం, చాలా హాయిగా ఉన్నాం, మాకెప్పుడు ఫోన్ చేయొద్దు అని మాటకు బదులు రాధ గొంతులో నుండి వెక్కిళ్ళు తన్నుకు వచ్చాయి. సుగంధి నిశ్చేష్ట అయింది. ఎందుకు రాధ, నువ్వేం నేరం చేశావుట? ఎందుకు నీ మీద అంత ద్వేషం? అడిగింది సుగంధి. ఏం చెప్పనమ్మా, ఆ మాట గుర్తుకు వస్తేనే నా గుండె మండిపోతోంది. నా పిల్లలు నా గురించి అంత మాట అన్నారంటే వాళ్ళని చంపి నేను చచ్చిపోవాలని అనిపిస్తోంది. ఏంటి రాధ, ఏమైంది? సుగంధికి ఆరాటం ఎక్కువైంది. మా దూర బంధువులెవరో, ఏంటర్రా అక్కడ మీ అమ్మ మీకోసం అంత బాధపడుతోంది, అలా ఒక్కత్తిని వదిలేశారు, అమ్మ దగ్గరికి వెళ్ళవచ్చు కదా అంటే సుధా మధు ఏమన్నారో తెలుసా అమ్మా? మా అమ్మ మంచిది కాదు, మా నాన్న తాగుబోతని మా అమ్మ ఎవరెవరితోనో సంబంధం పెట్టుకొని వాళ్లతోనే ఉంటోంది. మా అత్త చెప్పింది మాకు ఆ విషయాలన్నీ. ఎలా వెళతాం ఆమె దగ్గరికి అని అన్నారట. ఈ మాట వాళ్ల ద్వారా విన్న నాకు గుండె పగిలిపోయిందమ్మా. అమ్మా, నేను అలాంటి దాన్నా? ఎందుకమ్మా నా మీద అన్ని నిందలు? నేనేం పాపం చేశాను? రాధ ఆవేదనకు అంతులేదు. చా, ఊరుకో రాధ, ఎవరో ఏదో అనుకుంటే నువ్వెందుకు బాధపడతావు? నువ్వెలాంటి దానివో నీ అంతరాత్మకు తెలుసు. ఇక ఈ దుష్ప్రచారం మీ ఆడపడుచు ఏ స్వార్థంతో చేస్తోందో అది అర్థమవుతూనే ఉంది. ఎవరు మనపై ప్రేమ చూపిస్తారో వాళ్లే మన పిల్లలు. లేచి మనసు దిటవు చేసుకో, లేచి మన ఇద్దరికీ వడ్డించి భోజనం చేద్దాం అంటూ రాధను ఊరడించింది సుగంధి. రోజులు దొర్లిపోతున్నాయి. సుమారు 1 నెల రోజుల తర్వాత అమెరికాలో ఉన్న వాళ్ల అమ్మాయి డెలివరీకని 6 నెలల పాటు సుగంధి, రఘురామ్ ఇద్దరూ అమెరికా వెళ్లారు. 6 నెలల పాటు సుగంధి ఊపిరి సలపని పనులతో మునిగి ఉన్నా అడపాదడపా రాధ గుర్తుకు వస్తూనే ఉండేది. ఇక వాళ్ళు ఉండవలసిన 6 నెలల కాలపరిమితి పూర్తి కాగానే తిరుగు ప్రయాణంలోనే రాధ మదిలో మెదిలింది. వెళ్ళగానే ఫోన్ చేయాలి, రాధ వచ్చేస్తే ఇక నాకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటూ కళ్ళు మూసుకుని సీట్లో జారగిల పడింది సుగంధి. దూరాభార ప్రయాణంతో అలసి ఇల్లు చేరిన సుగంధి ఆ రోజు, మరునాడు ఇల్లంతా శుభ్రం చేయించుకుంటూ ఏదో వండుకుని తిని అలా గడిపేసింది. 3వ నాడు రాధ సెల్ నెంబర్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే రాధ ఓసారి ఎప్పుడో ఇచ్చిన రాధ వంట చేసే డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఉన్నట్టు గుర్తొచ్చింది. ఎలాగో వెతికి వాళ్ళకి ఫోన్ చేసేసరికి పిడుగులాంటి వార్త. అయ్యో, మీకు తెలీదా, రాధని 2 నెలల క్రితమే హత్యాప్రయత్నం నేరం క్రింద అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో ఉంది, చెప్పింది డాక్టర్ గారి భార్య. హత్యాప్రయత్నమా? ఎవరి మీద? ఆశ్చర్యపోతూ అడిగింది సుగంధి.

0: వాళ్ల పిల్లల మీదే అట, వివరాలేంటో మాకు తెలియదు అంటూ ఫోన్ పెట్టేసింది ఆవిడ. సుగంధి, ఏంటి ఇంకా అలానే కూర్చున్నావా? ఏ ఆలోచనల్లో మునిగిపోయావు? లేచి టీ పెట్టు. రఘురామ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది సుగంధి. ఏం జరిగిందో రాధ నోటనే వినాలి అనుకుని ఒక వారం తర్వాత ప్రయత్నించి మళ్లీ రాధ దగ్గరికి వెళ్ళింది. ఈసారి రాధ కనిపించగానే చేయి పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుని, నేను జైలర్ అనుమతి తీసుకున్నాను రాధ, మనం సావకాశంగా మాట్లాడుకోవచ్చు, చెప్పు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ రాధ ముఖంలోకి చూసింది సుగంధి. ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చి, మీరు అమెరికా వెళ్ళాక ఓ నెల కనుకుంటా, ఇక్కడే మా మరిది దగ్గర ఉంటున్న మా అత్తగారు చనిపోయారు, తప్పదు కదా అనుకున్నారో ఏమో, నాకు కబురు చేశారు. నేను కూడా ఈ వంకతోనైనా పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని వెళ్ళానమ్మా. అప్పుడు వాళ్ళు నా పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తే ఛీ, అసలు నేను ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. నేను దగ్గరగా వెళ్ళి, అమ్మా సుధా, ఏరా మధు, ఎలా ఉన్నారు నాన్న అని చేయి పట్టుకోగానే పురుగుని విదిలించినట్టుగా విదిలించి, మేమెలా ఉంటే నీకెందుకు, నువ్వు మాత్రం ఎవరెవరితోనో కులుకుతూ. ఒక్క నిమిషం రాధ మూగదైంది. అమ్మా, నా నోటితో నేను చెప్పలేని మాటలు, నిశ్చేష్టనైన నేను ఏంటా పిచ్చిమాటలు, ఎవర్రా మీకు ఇవన్నీ నూరిపోసింది, ఎన్నటికైనా మీరు నన్ను అర్థం చేసుకోకపోతారా, అమ్మా అంటూ నా దగ్గరకు రాకపోతారా అనే ఒకే ఒక్క ఆశతో జీవిస్తున్న నన్ను ఇంతలేసి మాటలు అనడానికి మీకు మనసెలా వస్తుంది అని ఏడుస్తూ ప్రాధేయపడుతున్న నన్ను బంధువులందరూ చోద్యం చూస్తుండగా, మాకంతా తెలుసు, నువ్వు మాకేమీ చెప్పక్కర్లేదు, మేము నీ దగ్గరికి రావడం, అమ్మా అని పిలవడం ఈ జన్మలో జరగదు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు ఈ భూమి బద్దలైపోయి నన్ను తనలోకి తీసుకుంటే బాగుండేదని ఎంతగా అనిపించిందో మాటల్లో చెప్పలేనమ్మా. సుగంధి మౌనంగా వింటోంది. అమ్మా, అప్పుడే నాలో తెలియని పిచ్చి ఆవేశమేదో ఆవహించింది. నన్ను అమ్మా అని పిలవడమే అవమానంగా భావించే నా పిల్లలు, నా కడుపున పుట్టిన పిల్లలు, అసలు మేం ముగ్గురము లేకుండా పోతే నాతో ఈ లోకంలో కలిసి ఉండడానికి ఇష్టపడని నా సుధని మధుని వేరే లోకంలోనైనా నాతో ఏంటో అమ్మా, అప్పటి నా ఆవేశం, ఆవేదన, ఆలోచన మాటల్లో వ్యక్తపరచలేను. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారి ఇంకా ఒకరిద్దరు బంధువులు ఇంట్లోనే ఉన్నారు. సుధా, మధు ఆ సాయంకాలమే బెంగళూరు వెళ్ళడానికి తయారవుతున్నారు. ఎలా వాళ్ళని నాతోనే ఉంచుకోవడం, ఏం తోచలేదు. గబుక్కున బజారుకెళ్ళి థమ్సప్ డ్రింక్ తెచ్చి దాంట్లో వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. సుగంధి అన్నయించే ప్రయత్నం కూడా చేయలేదు. చేష్టలొడిగిన దానిలా రాధనే చూస్తూ కూచుంది. వాళ్ళిద్దరికీ చెరొక గ్లాసులో పోసి, అమ్మ చేత ఆఖరిగా ఇదైనా తాగండమ్మా అని బ్రతిమాలి తాగించానమ్మా. తర్వాత నేను మిగిలిందంతా తాగేశా. ఇక సుగంధికి ఏ ప్రశ్న వేసే శక్తి లేకుండా పోయింది. మళ్లీ రాధే కళ్ళు తుడుచుకుని చెప్పడం మొదలుపెట్టింది. 3 రోజుల తర్వాత హాస్పిటల్లో మెలకు వచ్చి డాక్టర్ గారిని సుధా మధుల గురించి అడగ్గా, వారిని కూడా సమయానికి హాస్పిటల్ తీసుకురావడం వలన కాపాడగలిగానని, వేరే వార్డులో ఉన్నారని. అమ్మా, ఇంకా నాకు ఏమీ వినిపించలేదు. 2 చేతులెత్తి దేవుడికి దండం పెట్టాను. అమ్మా, ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు, కానీ ఇప్పుడు చేసిన ఈ తప్పుకు, ఈ నేరానికి మాత్రం నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు అంతా చెప్పి రాధ ఊపిరి పీల్చుకుంది. రాధకి ఎలా ధైర్యం చెప్పాలో సుగంధికి అర్థం కాలేదు. చివరగా ఒక్క మాట మాత్రం దృఢంగా అంది, ఈ మొత్తం సంఘటనలో పైకి కనిపించే దోషివి మాత్రమే నీవు, కానీ అంతర్గతంగా అసలైన దోషులు తాగుబోతులను సమర్థించే సమాజం, స్వార్థంతో తమ స్వప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్న సాటి స్త్రీలు, జీవితంలో అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో జీవించని అని సాంఘిక విధానం, ఎన్నో ఎన్నో ఎందరెందరో ఆలోచిస్తూ ఇల్లు చేరుకుంది సుగంధి.
1: ఇంతవరకు మీరు శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక దోషులెవరు విన్నారు.
2: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ.

0: దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్
1: ఈరోజే ఉదయం 11 గంటలకు
0: దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఛానళ్లు దీన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి.
1: అంతేకాదు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో నేరుగా వినొచ్చు.
0: ఆకాశవాణి మొబైల్ యాప్ ఆల్ ఇండియా రేడియో లైవ్ ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.
1: వీటితో పాటు డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి ఉర్దూ, డిడి కిసాన్ ఛానళ్లు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అదే సమయంలో ప్రసారం చేస్తాయి.
0: ప్రధాని మన్ కీ బాత్ హిందీ సందేశం అవుతూనే తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ఈ మనసులో మాట కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.
1: మనసులో మాట తెలుగు అనువాదాన్ని ఈ రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, డిడి సప్తగిరి, డిడి యాదగిరి ఛానళ్లు పునఃప్రసారంగా మీకు అందిస్తాయి. గుర్తుంచుకోండి,
0: మన్ కీ బాత్ ఈరోజే ఉదయం 11 గంటలకు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. లవకుశ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన సదాశివ బ్రహ్మం గీతం, సంగీతాన్ని సమకూర్చింది ఘంటసాల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ముఖాన మొటిమల సైబర్, గజ్జా బొబ్బల
8: సైబర్,
7: నడుగుల తామర
8: సైబర్,
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
10: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
11: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
10: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
11: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
10: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
11: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
10: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
11: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
10: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు.

0: వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటున్నారు. ఇప్పుడు మరో అష్టపది విందాం.

0: തെലങ്കാന.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటున్నారు. ఇప్పుడు మరో అష్టపది విందాం.

0: ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: With that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్కి శ్రోతలందరికీ స్వాగతం. మరి శ్రోతలు మెసేజ్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7382922899. ఫోన్ నంబర్ మరొకసారి 7382922899. మరి ముందుగా మెసేజ్ చేసినటువంటి శ్రోత ఎవరు చూద్దాం. ఏనుగల్లు నుండి పెండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ, కట్ల రాధిక రవి, తాళ నర్మదా సురేష్, మొలుగూరి శ్రీనవ్య, ప్రమోద్, మొలుగూరి సరస్వతి, విశ్వనాథం, వీరంతా కోరుతున్న పాట రాజా చిత్రం నుండి ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయమని అడుగుతున్నారు. వీరి కోరిక మేరకు రాజా చిత్రం నుండి చిత్ర ఆలపించిన శ్రీవెనెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

జూన్ 28 ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి, వారికి నివాళి అని చెప్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కూడా బాపు గారికి నివాళి అర్పిస్తూ వారు చేసినటువంటి దర్శకత్వం వహించినటువంటి చిత్రాల నుంచి ఏదైనా ఒక మంచి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వారి కోసం ముత్యాల ముగ్గు చిత్రం నుండి పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతాన్ని సమకూర్చింది కెవి మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
1: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
1: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
3: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
4: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై వాట్సప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు కాజీపేట్ బాబూజీనగర్ నుండి ఎం రామకృష్ణ, సౌజన్య, నిహాల్ చోటు, మరియు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు కడిపికొండ నుండి ఢిల్లీ సురేంద్రనాథ్, సరళ, శ్రీనివాస, శైలజ, సాహితి, శివసాయి, పవన్, స్వస్తికి ఇతర కుటుంబ సభ్యులు, వీరందరి కోసం శ్రీమంజునాథ చిత్రం నుండి శంకర్ మహదేవన్ ఆలపించిన శ్రీ వేద వ్యాస విరచిత గీతం, సంగీతాన్ని సమకూర్చింది హంసలేఖ.

హలో మనోరంజనిలో తర్వాతి పాట ఇంద్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మరియు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయమని వరంగల్ జిల్లా ఉర్సూ గ్రామం నుండి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ వీరంతా కోరుతున్నారు. వీరు మరో కోరిక కూడా కోరుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేయగలని కోరుతున్నారు. మనకు మన ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజెంట్గా మనం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా మన పై అధికారులు వింటూ ఉంటారు. మీ విజ్ఞప్తిని వారు స్వీకరించి ఏదైనా పరిష్కారం చూపిస్తారని మనం కూడా ఆశిస్తున్నాము. సాధ్యాసాధ్యాల మేరకు ప్రసారాలు ఉంటాయి మనకు. ఇక వీరందరి కోరిక మేరకు ఇంద్ర చిత్రం నుండి ఈ పాట.

0: మన్ కీ బాత్
1: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్
0: ఈరోజే ఉదయం 11 గంటలకు
1: దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఛానళ్లు దీన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి.
0: అంతేకాదు లైవ్ స్ట్రీమ్.

0: ద్వారా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో నేరుగా వినొచ్చు.
1: ఆకాశవాణి మొబైల్ యాప్ ఆల్ ఇండియా రేడియో లైవ్ ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.
0: వీటితో పాటు డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి ఉర్దూ, డిడి కిసాన్ ఛానళ్లు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అదే సమయంలో ప్రసారం చేస్తాయి.
1: ప్రధాని మన్ కీ బాత్ హిందీ సందేశం అవుతూనే తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ఈ మనసులో మాట కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.
0: మనసులో మాట తెలుగు అనువాదాన్ని ఈ రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, డిడి సప్తగిరి, డిడి యాదగిరి ఛానళ్లు పునఃప్రసారంగా మీకు అందిస్తాయి. గుర్తుంచుకోండి,
1: మన్ కీ బాత్ ఈ రోజే ఉదయం 11 గంటలకు.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం వాట్సప్ ద్వారా హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట నాన్నకు ప్రేమతో చిత్రం నుండి అదే పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి వాళ్ళు వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్. మరియు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయమని మేడ్చల్ జిల్లా అల్వాల్ నుండి ఎం వెంకటేష్, కావ్య, హిమబిందు, శ్రీహర్షప్రియ మరియు నరేందర్, నిహారిక అని వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు నాన్నకు ప్రేమతో చిత్రం నుండి ఈ పాట. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో సాగర్తో కలిసి ఆలపించిన భాస్కర భట్ల గీతం.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట గృహప్రవేశం చిత్రం నుండి పి సుశీల ఆలపించిన గోపి గీతం, సంగీతాన్ని సమకూర్చింది సత్యం. ఈ పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్

0: ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు ఎఫ్ఎం మేడ 103.5 మెగాహెడ్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి శ్రోత నెక్కొండ నుండి, హనుమాన్ బజార్ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన, శ్రీధర్, సౌమ్య, దర్శిని, శారద, ప్రవీణ్, భరత్ వీరంతా కోరుతున్న పాట ముఠామిశ్రీ చిత్రం నుండి ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ముఠామిశ్రీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నటువంటి శ్రోతలు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక కుటుంబ సభ్యులు మరియు వారి ఇతర స్నేహితులు ఆనంద్, రజని, రాకేష్, గాయత్రి వీరంతా కోరుతున్న పాట దానవీర శూరకర్ణ చిత్రం నుండి చిత్రం బలారే చిత్రం ఈ పాటను కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతాన్ని సమకూర్చింది పెండ్యాల. మరి వీరి కోసం ఈ పాట.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట సూర్యవంశం చిత్రం నుండి ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాలపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్. వీరి కోరిక మేరకు సూర్యవంశం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ES మూర్తి గీతం సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాతి పాట భక్తకర్ణప్ప చిత్రం నుండి వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన వేటూరు గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఆదినారాయణరావు సత్యం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని హైదరాబాద్ వనస్థలిపురం నుండి డోర్నాల రేణుకా బాలాజీ కోరుతున్నారు. వీరి కోసం భక్త కన్నప్ప చిత్రం నుండి ఈ పాట. ముల్లపూడి వెంకటరమణ గారి జయంతిని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేయమని కూడా వీరు కోరుతున్నారు. వీరికి తెలియజేస్తూ ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై వాట్సప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట ప్రాణస్నేహితులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి భర్య గట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, మధురక్క, ఉదెక్క, మాధవ, రాణి, కోమల, వంశీ, గంగోత్రి, మానస, మాధురి, మయూరి, యువరాజ, ఉజ్జె, ఐలయ్య, రాజవ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్ వీరందరి కోరిక మేరకు ప్రాణస్నేహితులు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz వాట్సప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరామరాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషల్ ఆలపించిన అజొన్న విత్తుల గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు బూదార్ పోచంపల్లి నుండి మాధవి తడక ఆంజనేయులు. వీరి కోరిక మేరకు ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో ఈ పూట హలో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్.

0: కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వరంగల్లోని ఎస్ఆర్ ఉన్నత పాఠశాల ప్రతిభాప్రాగ్ర విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ హైస్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ముందుగా గణపతి శ్లోకంతో మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న సంహిత.

0: చకవినాయక.
1: చక్కగా పాడి వినిపించావు సంహిత. ఇప్పుడు నీతి పద్యాలను వినిపించడానికి మన ముందుకు వస్తుంది 5వ తరగతి చదువుతున్న మాన్విత.
2: ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లని, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం, ఓ సుమతి, చెరువు బాగా నిండినప్పుడు లెక్కలేనన్ని కప్పలు అక్కడ చేరుతాయి. ఆ విధంగానే సిరి సంపదలు బాగా సమకూడినప్పుడు బంధువులందరూ వచ్చి ఆ ఇంట్లో తిష్ట వేస్తారు. అనగా నీరు లేని చెరువులోనికి కప్పలు రావు, సంపద లేని ఇంటికి బంధువులు రారు. వాణి జన్మంబు సఫలమెవ్వడు పీల్చు, ప్రాణవాయు స్వతంత్ర బరబరిత మోపరుల మోచేతి గంజికై ప్రాకులాడు, వాణి కంటేను మృతుడనువ డేవండు. భావం, ఏ మనిషి స్వతంత్రంగా ఎవరిపైన ఆధారపడకుండా నిర్భయంగా ప్రాణవాయువు పీల్చగలుగుతాడు? అలాంటి స్వతంత్ర జీవి జన్మమే సార్థకం. ఒకరి మోచేతి క్రింది గంజికి ప్రాకులాడేవాడు బ్రతికియు చచ్చిన వాణితో సమానం. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుడు కాడు. కొలని హంసల డకం ఎక్కరయున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. భావం, కొలనులో హంసల నడుమ కొంగయున్నను దాని జాతి భేదము గుర్తింపబడినట్లే విద్యాధికుల మధ్య అవివేకియున్నను వానికి వివేకము కలుగదు. తల నుండి విషము ఫణికిని విలయంగా దోకనుండు విచ్చికమునకు తలతోక ఎనుకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. భావం, తలయందు పామునకు తోకయందు తేలునకు విషముండును కాని దుర్మార్గునకు తలతోక నియమము లేక శరీరమంతటను విషముంటుంది.
1: చాలా బాగా చెప్పావు మాన్విత. ఫ్రెండ్స్, కలం బాధ అదేనండి, పెన్ను తన బాధను చెప్తుందంట. మరి ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి వస్తుంది 8వ తరగతి చదువుతున్న నిత్య శోభిత.
3: నా ప్రియమైన మిత్రులారా, నేను ఎవరో తెలుసా మీకు? మీరు రోజు నన్ను ఉపయోగిస్తారు. నేనెవరో తెలుసా? నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాను. నన్ను గుర్తుపట్టారా? నా స్నేహితులారా, నేనెవరో కనిపెట్టారా? నేనే మీ ప్రియమైన కళాన్ని, అదేనండి పెన్నుని, నేను మీతో మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నారా? నేను లేకపోతే మీరు రాయగలరా? విద్యార్థులకు నా అవసరం ఉంటుంది. మీరు ఏదైనా రాయాలన్నా నేను కావాలి కదా. అది ఎలాగంటే పుస్తకాల్లో రాయాలన్నా, ఇంకా కథ, కవిత, గద్యం, పద్యం ఎలాంటివి రాయాలన్నా నా అవసరం ఉంటుంది. పరీక్షలు రాసే సమయంలో కూడా మీకు ఉపయోగపడతాను. కొంత

0: కొంతమంది మా వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. మీరు రాశాక, అంటే నా అవసరం తీరాక నన్ను పక్కన పెట్టేస్తున్నారు. నేను గుండ్రంగా ఉండడం వలన దొల్లుకుంటూ కింద పడిపోతున్నాను. నన్ను అలా పక్కన పడేయకుండా నాతో నేస్తమైన కంపాక్స్ బాక్స్లో పెట్టవచ్చు కదా. నేను కింద పడిపోయాక నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. కలం పోయిందని మళ్ళీ కొత్త కళాన్ని కొనుక్కుంటున్నారు. తర్వాత నన్ను చెత్తబుట్టలో వేస్తున్నారు. ఆ చెత్తబుట్టలో ఉన్న చెత్తతో పాటు నన్ను కూడా కాల్చివేస్తున్నారు. అప్పుడు నాకెంత బాధగా ఉంటుందో కాస్త ఊహించండి. అన్నట్టు మరిచానండోయ్, మీరు పుస్తకాలు కంపాక్సులతో నన్ను కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కవి కాళోజీ గారు అన్నారు కదా. కత్తి కన్నా కలం గొప్పది అని కూడా అన్నారు కదా. స్నేహితుల్ని సంపాదించుకోవడంలో నా పాత్ర చాలా ఉందనే విషయం మరవకండి. నన్ను గుర్తించండి, నా బాధను అర్థం చేసుకోండి, నన్ను జాగ్రత్తగా ఉపయోగించుకోండి.
1: ఫ్రెండ్స్, విన్నారు కదా, మనం కూడా మన పెన్నులను జాగ్రత్తగా దాచుకుందాం. చక్కగా చెప్పావు నిత్య శోభిత. ఇప్పుడు ఇస్రో గురించి తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 8వ తరగతి చదువుతున్న రీతిక.
2: ఇస్రో భారతదేశం అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలను సాధించడంలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969లో స్థాపితమైన ఈ సంస్థ నిరంతర పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి మరో గొప్ప ఘనతను సాధించింది. ఇస్రో ప్రారంభం దశల్లో చిన్న ప్రయోగాలు నిర్వహించినప్పటికీ తక్కువ ఖర్చుతో గొప్ప విజయాలను సాధించగలిగే సంస్థగా గుర్తింపు పొందింది. 1975లో భారతదేశం మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి చంద్రయాన్, మంగళ్యాన్, గగన్యాన్ వంటి అనేక ప్రాజెక్టులతో భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అనేది భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రయోగం ద్వారా నూతన శాటిలైట్లు విజయవంతంగా కక్ష్యంలో ప్రవేశించాయి. ఇస్రో వినూత్న సాంకేతికతను ఉపయోగించి తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన ప్రయోగాలను నిర్వహిస్తుంది. ఇస్రో ప్రస్తుతం మనుషుల్ని అంతరిక్షానికి పంపే గగన్యాన్ ప్రాజెక్టుపై కృషి చేస్తుంది. అంతేకాక చంద్రయాన్ 4, శుక్రగ్రహ మిషన్, కొత్త రోదసి టెలిస్కోప్ వంటి అద్భుత ప్రాజెక్టులను రూపొందిస్తుంది. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకు సాగుతుంది. ఇస్రో ప్రముఖ ప్రయోగాలు: చంద్రయాన్ 1 2008, చంద్రునిపై నీటి ఆనవాలు కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. మంగళ్యాన్ 2013, మార్స్ గ్రహంపై చేరిన భారతదేశపు మొదటి ప్రయోగం, తక్కువ ఖర్చుతో చేపట్టిన అద్భుతమైన మిషన్. చంద్రయాన్ 2 2019, చంద్రుని దక్షిణ ధ్రువంపై అవతల ప్రయత్నం చేసిన వినూత్న ప్రయోగం, PSLV ప్రయోగాలు. అనేక దేశాల ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఉత్కృష్ట ప్రయోగం. ఇస్రో ప్రయోగాలు యువతలో శాస్త్ర సాంకేతికతలపై ఆసక్తి పెంచుతున్నాయి. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఇస్రో భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను సాధించాలని మనమందరం ఆకాంక్షిద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇలానే అభివృద్ధి చెందుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఘనతలను సాధించాలని కోరుకుందాం.
1: చక్కగా చెప్పావు రితిక. ఇప్పుడు మినుగురు పురుగు గురించి తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న దేవిక.
3: మనం చాలా రకాల కీటకాలను చూస్తూ ఉంటాం. వాటిని చూస్తే మాత్రం వావ్, భలేగా మెరుస్తున్నాయే అనే కీటకం ఒకటి ఉంది. అది మినుగురు పురుగు. మినుగురు పురుగులను ప్రత్యక్షంగా చూడకపోయినా టీవీలోనైనా ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం. లైట్లల్లో చక్కగా వెలగడమే వీటి ప్రత్యేకత. లైట్లకు కరెంట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వెలుగుతాయి. మరి ఈ కీటకాలు ఎలా అనే సందేహం మీకు వచ్చింది కదా ఫ్రెండ్స్. మినుగురు పురుగుల శరీరంలో లూసిఫెరిన్ అనే ప్రత్యేక రసాయన పదార్థం ఉంటుంది. అది గాలిలోని ఆక్సిజన్తో కలిసినప్పుడు వెలుగు పుడుతుందన్నమాట. అలా దాని శరీరం వెలుగును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియను బయోల్యూ

0: రెమినిసెన్స్ అంటారు. మనం ఎవరినైనా పిలవాలంటే మాటలతో లేదంటే సైగలతో పిలుస్తాం కదా. మినుగురులు వాటి వెలుతురుతో స్నేహితులకు సంకేతాలు ఇస్తూ పిలుస్తాయట. అంతేకాకుండా శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఆ వెలుగుని ఉపయోగించుకుంటాయి. మరో విషయం ఏంటంటే మినుగురులు అన్నీ ఒకే రంగులో మెరువవు. వాటి జాతిని బట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ రంగులో కాంతిని వెదజల్లుతాయి. మినుగురులు ఎక్కువగా పల్లెల్లో, చెరువులు, వాగుల దగ్గర తేమ ఎక్కువగా ఉన్న చోట కనిపిస్తాయి. కాలుష్యం ఉన్న చోట అసలు ఉండవట. అందుకే వీటిని పర్యావరణ స్వచ్ఛతకు గుర్తులుగా పరిగణిస్తారు. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. మినుగురులు ఉన్న ప్రాంతం వేడిగా ఉండదట. అందుకే వాటిని కోల్ లైట్ అని పిలుస్తారు.
1: మంచి సమాచారం తెలియజేశావు దేవిక. ఇప్పుడు హిందీలో నీతి కథ చెప్పడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న సింధుజ.
2: బహుత్ సమయ పహలే తీన్ దోస్త్ హాతీ మగర్ మచ్ ఔర్ జిరాఫ్ ఏక్ జంగల్ మే ఏక్ సాత్ రతే తే. ఏక్ దిన్ ఉన్కే సామ్నే ఏక్ జిన్ ఆయా. జిన్ నే కహా ఆప్ ముజ్సే జో కర్నే కే లియే కహెంగే మై వహ్ కర్ సక్తా హూ. తీనోం దోస్తోం నే అప్నీ అప్నీ ఇచ్ఛా బతాయి. హాతీ నే కహా మేరీ సూండ్ బహుత్ లంబీ హే కృపయా ముజే ఏక్ ఛోటీ సూండ్ దే దో. మగర్ మచ్ నే కహా మేరే పైర్ బహుత్ ఛోటేమ్ హే ముజే లంబే పైర్ చాహియే. జిరాఫ్ కాష్ మేరీ గర్దాన్ ఛోటీ హోతీ. జిన్నే కహా టిక్ హే అబ్ హాతీ కి సూండ్ ఛోటీ హో గయీ మగర్ మచ్ కే పైర్ లంబే ఔర్ జిరాఫ్ కి గర్దాన్ ఛోటీ హో గయీ. హాతీ బోలా అరే నహీ అబ్ మై పానీ అప్నే పూరే శరీర్ పర్ నహీ డాల్ సక్తా మై గన్నా భీ నహీ కా సక్తా మేరీ లంబీ సూండ్ హీ అచ్ఛీ తీ. మగర్ మచ్ నే కహా అబ్ మై పానీ మే చీప్ నహీ పా రహా హూ. జిరాఫ్ నే కహా అరే నహీ మేరీ గర్దాన్ ఇత్నీ ఛోటీ హే కి మై లంబీ శకాఓం తక్ నహీ పహుంచ్ సక్తా. కృపయా హమారీ మదద్ కరేం జిన్ హమారీ మదద్ కరేం హమ్ ఐసా నహీ బనానా చాహతే హే. జిన్ నే ఏక్ బార్ ఫిర్ సబ్కి ఇచ్ఛా పూరీ కర్ దీ ఔర్ సబ్ పహలే జైసే హో గయే.
1: చక్కగా చెప్పావు సింధూజ. ఇప్పుడు జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి మన ముందుకు చెప్పడానికి వస్తుంది 8వ తరగతి చదువుతున్న మనస్విత.
3: ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డేగా పేర్కొంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నిటికీ మించి భారత రత్నగా పేరుగాంచిన సివి రామన్, ఇతనే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. ఆయన చిన్నతనం నుంచి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. నా మతం సైన్సు, దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుదిశ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటివారు. రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచనాపల్లి సమీపంలోని అయ్యన్పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీ ప్రథముడిగా నిలిచారు. తన ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండిటికీ నీలిరంగు ఉండడం ఆయనను ఆలోచింపజేసింది. అప్పటిదాకా అనుకున్నట్లు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు, సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు, కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కెఎస్ కృష్ణన్ రామన్ వద్దకు వచ్చి కాంప్టన్కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే కాంప్టన్ ఫలితం ఎక్స్రేస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయాలలో కూడా నిజం కావాలి కదా

0: అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ అంటే పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయాన్ని నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు. ఈయన పరిశోధనలను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20న ఆయన భౌతికంగా కన్నుమూశారు.
1: బాగా చెప్పావు మనస్విత. ఇప్పుడు 3 గుండెల జీవి గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? మరి ఆ జీవి గురించి మనకు తెలపడానికి వస్తుంది 6వ తరగతి చదువుతున్న హర్షిణి.
2: 3 గుండెల జీవి ఫ్రెండ్స్, మీకు 3 గుండెల జీవి ఏంటో తెలుసా? ఆలస్యం ఎందుకు మరి? దాని గురించి తెలుసుకుందాం పదండి. ఆక్టోపస్ గురించి చాలాసార్లు వినే ఉంటాం కదా, అయితే దానిలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆక్టోపస్ సముద్ర జీవి. దానికి 9 మెదడులు ఉంటాయి. 1 శరీరానికి కేంద్రకంగా పనిచేస్తే మిగిలిన 8 చేతుల్లో ఉంటాయి. అందుకే ఆక్టోపస్ చేతులు కొంతవరకు సొంతంగా కదులుతాయి. అలాగే దానికి 3 గుండెలు ఉంటాయి. అందులో 2 శరీరానికి వివిధ భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తే మిగిలిన గుండె ఆ రక్తాన్ని సరఫరా చేస్తుంది. సాధారణంగా అయితే అన్ని జీవుల రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ ఆక్టోపస్ రక్తం మాత్రం నీలిరంగులో ఉంటుంది. అలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? మన రక్తం హిమోగ్లోబిన్ వల్ల ఎరుపు రంగులో ఉంటుంది కదా, అలాగే దాని రక్తంలో హిమోసైనిని అనే రాగి ఆధారిత ప్రోటీన్ ఉండడం వల్ల నీలిరంగులో ఉంటుందన్నమాట. ఆక్టోపస్కి 8 చేతులు ఉంటాయి కదా, ఆ చేతులను ఆహారాన్ని పట్టుకోవడానికి, నడవడానికి, పర్యావరణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. దీన్ని తెలుగులో అష్టబాహు అని పిలుస్తారు. ప్రపంచంలో సుమారు 300 జాతుల ఆక్టోపస్లు ఉన్నాయట. ఆక్టోపస్ వెన్నెముక లేని జీవి. దాని శరీరం అంతా చాలా మృదువుగా ఉంటుంది, అందుకే చిన్న ప్రదేశంలో కూడా సులువుగా దూరిపోగలదు. దీని చర్మంలో క్రోమాటోఫోర్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి.
1: మంచి సమాచారం తెలిపావు హర్షిణి. ఇప్పుడు ఇవి మీకు తెలుసా అంటూ మనకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న సింధూజ.
3: భూమి యొక్క అత్యంత ఎత్తైన ప్రదేశం మరియు అత్యంత లోతైన ప్రదేశం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్, అత్యంత లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అంగారక గ్రహంపై జీవానుకూల వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ ఉపరితలం కింద నీటి జాడలు ఉన్నట్టు భావిస్తున్నారు. అందుకే మనుషులు భవిష్యత్తులో అంగారుగూడిపైకి వెళ్ళి నివసించేలా పరిశోధనలు చేస్తున్నారు. మానవుని కన్ను 576 మెగాపిక్సెల్స్ కలిగి ఉంటుంది. మానవుని మెదడు 2 నుండి 5 మిలియన్ గిగాబైట్స్ డిజిటల్ మెమొరీ కలిగి ఉంటుంది. మానవుని చెవి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ పౌనఃపున్యం వరకు గల ధ్వనులను మాత్రమే వినగలదు. గుడ్లగూబ వాటి కనుగుడ్లను కదల్చలేదు, కానీ వాటి మెడను 270 డిగ్రీలు తిప్పగలవు. ఆగస్టు 15న మన దేశంతో పాటు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బహ్రైన్. మనుషులకు గోళ్ళు ఎలా పెరుగుతాయో పక్షులకు కూడా వాటి ముక్కు జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. అయితే ముక్కులను ఎక్కువగా వాడటం వలన అవి రోజు అరుగుతూ ఒకే పరిమాణంలో ఉంటాయి. ఒకరి వేలి ముద్రలతో పోలిక లేనట్టే నాలుక ముద్రలు కూడా వేర్వేరుగా ఉంటాయి. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో నెలకొల్పిన తక్షశీల విశ్వవిద్యాలయం ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయమని చరిత్ర చెబుతుంది. అక్కడ 60 పాఠ్యాంశాలను 10,500 మంది దేశ విదేశాలు విద్యార్థులు చదివేవారు.
1: చాలా బాగా తెలిపావు సింధూజ. ఇప్పుడు గబిలాలు తలకిందులు

0: ఎందుకు వేలాడతాయో తెలుసుకుందామా? మరి ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికి వస్తుంది 8వ తరగతి చదువుతున్న రేష్మిత.
1: ఈ విశాల ప్రపంచంలో ఎన్నో లక్షల జంతు జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణం వెనుక ఓ ఆశ్చర్యపరిచే కారణం ఉంటుంది. మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసుకుందామా? గబ్బిలాలు పక్షుల్లా నేల నుంచి నేరుగా ఎగరలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. అవి చెట్లకు తలకిందులుగా వేలాడితే ఎగరాలనుకున్నప్పుడు అవి కిందికి జారుతూ వెంటనే పైకి ఎగరగలవు. గబ్బిలాల కాళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ వాటిలో లాకింగ్ టెండన్లు ఉంటాయి. వాటి కారణంగా శ్రమ లేకుండా గబ్బిలాల పాదాలు చెట్లను గట్టిగా పట్టుకొని ఉంటాయి. అందువల్ల శక్తి ఖర్చు లేకుండా గబ్బిలాలు గంటల తరబడి వేలాడగలవు. ఇక గబ్బిలాల రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. తలకిందులుగా వేలాడటం వలన అవి ముడుచుకుపోయి దెబ్బతినకుండా ఉంటాయి. గబ్బిలాలు రాత్రి జీవులు. పగటిపూట చెట్లు, గుహలు, భవనాల్లో తలకిందులుగా వేలాడుతూ నిశ్శబ్దంగా సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటాయి. తలకిందులుగా ఎత్తులో ఉండటం వలన పాములు, భూమిపై ఉండే ఇతర జంతువులు నుంచి రక్షణ లభిస్తుంది. ఒక గబ్బిలం నేలపై పడిపోతే మళ్ళీ ఎగరడం చాలా కష్టం. కాబట్టి తలకిందులుగా వేలాడటం వాటి మనుగడకు చాలా అవసరం. అందుకే గబ్బిలాల శరీర నిర్మాణం తలకిందులుగా వేలాడటానికి అనువుగా ఉంటుంది.
0: భలే అంకెల కథ, నీతి కథను వినిపిస్తుంది 9వ తరగతి చదువుతున్న వర్ష. భలే అంకెల కథ. రాము 5వ తరగతి చదువుతున్నాడు. ఒకసారి తను టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్, నేను చిన్నగా ఉన్నానని రాజు ఏడిపిస్తున్నాడు అని బాధగా చెప్పాడు. అప్పుడు టీచర్, పిల్లలు ఈరోజు మీకు అంకెల కథ చెబుతాను, వింటారా అన్నారు. విండాం టీచర్ అన్నారు విద్యార్థులు. అంకెల్లో 9కి చాలా గర్వం ఉండేది. తను అన్నిటికంటే పెద్దదని అనుకునేది. అలా ఒకసారి 8ని గట్టిగా కొట్టింది. అప్పుడు 8 దానికంటే చిన్నదైన 7ను కొట్టింది. అలా అంకెలన్నీ వాటికంటే చిన్నదైన వాటిని కొట్టుకుంటూ వెళ్ళాయి. చివరిగా 1 వంతు వచ్చింది. 1 కూడా దాన్ని కొడుతుందేమోనని భయంతో 0 కళ్ళు మూసుకుంది. కానీ 1 దాన్ని కొట్టకుండా దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది. అప్పుడు ఏమైందో తెలుసా? 1 0 కలిసి 10 అయ్యింది. మొదట గర్వంతో ఉన్న 9 చిన్నదైపోయింది. కానీ అన్నిటికంటే చిన్నదైన 0ను మాత్రం గౌరవించి పక్కనే చేర్చుకున్న 1 మాత్రం పెద్ద సంఖ్య అయ్యింది. అందుకే మనం ఎవరినైనా సరే తక్కువ చేసి చూడకూడదు. అలా చేస్తే మనమే ఒంటరిగా మిగిలిపోతాం. ఇప్పుడు సూర్యుడు మాట్లాడితే ఎలా ఉంటుందో సంభాషణను వివరించడానికి మన ముందుకు వస్తున్నారు 8వ తరగతి చదువుతున్న సాత్విక్ ఇంకా రష్వ.
2: ఓ సూర్యదేవ, ఏందయ్యా ఎండలు? పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎందుకయ్యా ఇలా నిప్పులు కురిపిస్తున్నావు?
3: మరి ఏం చేయమంటావు?
2: ఏందయ్యా మా మీద ఇంత కోపం ఎందుకు నీకు?
3: నాకెవరి మీద కోపం లేదు నాయన, నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను.
2: ఏంది నీ ధర్మం? మమ్మల్ని చంపడమా?
3: మరి మీరు చెట్లను చంపివేసినప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది నాయన?
2: ఖచ్చితంగా నాకు తెలుసు స్వామి, ఈ ఎండలకు మా తలలకు తూట్లు పడతాయి.
3: మీరు వాడే ఏసీల వల్ల ఓజోన్ పొరకు ఎప్పుడో తూట్లు పడిపోయాయి నాయన. ఎండ ఎక్కువగా ఉంది, ఏసీ 2 పాయింట్లు పెంచు అని అంటారు కదా, కానీ ఎండ ఎక్కువగా ఉంది 2 చెట్లు పెంచుదామని ఏనాడైనా అనుకున్నారా?
2: ఏంది స్వామి ఇది, నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవు స్వామి.
3: అవును, మరి నీళ్లుండాల్సిన చెరువుల స్థలాల్లో నిలువెత్తు భవనాలుంటే ఎవరేం చేస్తారు నాయన?
2: అడవులు కూడా ఎండిపోతున్నాయి స్వామి.
3: ఉన్న భూగర్భ జలాన్ని తవ్వి మరీ వాడుతున్నారే. అడవులను నరికి ఫ్యాక్టరీలను, అపార్ట్మెంట్లు కడుతుంటే పాప మా చెట్లు మాత్రం ఏం చేస్తాయి నాయన? భూగర్భ జలాలు సరిపోక, వర్షాలు సరిగా పడక అడవులు ఎండిపోతున్నాయి నాయన.
2: స్వామి, మరి ఈ దంచే ఎండల నుండి బయటపడే మార్గం ఏంది స్వామి? ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోక తప్పట్లేదే.
3: వృక్షో రక్షతి రక్షిత, చెట్లను మీరు కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడుతాయి.
2: అవును స్వామి, ఖాళీ స్థలం ఉన్న చోట్ల చెట్లను నాటుతాం స్వామి. ధన్యవాదాలు స్వామి.
0: చక్కని సంభాషణను వినిపించారు సాత్విక్ ఇంకా రష్వ. కార్యక్రమంలో చివరగా నీటి గురించి సంభాషణను వినిపించడానికి వస్తున్నారు 9వ తరగతి చదువుతున్న

0: శివకృతి మరియు వర్ష.
1: హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ వైబ్రెంట్ వర్ష.
2: హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ స్మైలింగ్ శివకృతి. టుడే వీ ఆర్ హియర్ విత్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఎఫెక్ట్స్ ఆల్ ఆఫ్ us.
1: ఇట్ ఈస్ సంథింగ్ వీ యూజ్ ఎవ్రీ డే అండ్ వీ కాంట్ లివ్ వితౌట్ ఇట్. కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్?
2: ఇస్ ఇట్ ఫుడ్?
1: నో.
2: ఎ ప్లాంట్?
1: నో.
2: వాట్ ఇట్ ఈస్?
1: ఇట్స్ వాటర్.
2: ఓ, ఓకే. సో వాట్ అబౌట్ వాటర్ టుడే?
1: Our topic is the importance of saving water.
2: Water is essential for all living beings. Without it, life can't exist.
1: Even though Earth has plenty of water, only a small amount of water is safe to drink. Pollution, population growth, and climate change are affecting the clean water every day. That's why saving water is so important.
2: What can we do?
1: Simple actions like turning off the taps properly, using buckets instead of showers, fixing leaks, and avoid of wasting water.
2: Saving water also reduces pollution, supports agriculture, and protects groundwater.
1: Industries must stop polluting oceans and rivers. Every drop counts. So let's promise to use water wisely for our future generations.
2: Ha, let's promise.
1: Thank you for listening. Signing off, Vibrant Varsha
2: and Smiling Shivakruti.
0: Chala baga chepparu Shivakruti mariyu Varsha.
1: Inda varaku meeru Chinnari Lokam చిన్న పిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ హైస్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం గాదే వర్ష. ధన్యవాదాలు.

0: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వరంగల్లోని ఎస్ఆర్ ఉన్నత పాఠశాల ప్రతిభా ప్రాంగణంలోని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: మన్ కీ బాత్.
2: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్
1: ఈరోజే ఉదయం 11 గంటలకు
2: దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఛానళ్లు దీన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి.
1: అంతేకాదు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో నేరుగా వినొచ్చు.
2: ఆకాశవాణి మొబైల్ యాప్ ఆల్ ఇండియా రేడియో లైవ్ ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.
1: వీటితో పాటు డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి ఉర్దూ, డిడి కిసాన్ ఛానళ్లు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అదే సమయంలో ప్రసారం చేస్తాయి.
2: ప్రధాని మన్ కీ బాత్ హిందీ సందేశం అవుతూనే తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ఈ మనసులో మాట కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.
1: మనసులో మాట తెలుగు అనువాదాన్ని ఈ రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, డిడి సప్తగిరి, డిడి యాదగిరి ఛానళ్లు పునఃప్రసారంగా మీకు అందిస్తాయి. గుర్తుంచుకోండి,
2: మన్ కీ బాత్ ఈ రోజే ఉదయం 11 గంటలకు.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ

ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు బూత్ల వారీగా పోలియో చుక్కలు వేస్తారని, రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 1 జూలై అదనంగా 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఒక కీలక దశలో భారతదేశ పురోగతికి ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు సమర్థవంతమైన పరిపాలనా దక్షుడుగా గుర్తింపు పొందారని, అలాగే అపారమైన విజ్ఞానం, భారతదేశపు వైవిధ్యభరితమైన సంస్కృతిపై లోతైన అవగాహన కలిగిన విశిష్ట పండితుడిగాను ఆయన పేరు పొందారని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఐడిఈఎస్ 2012 బ్యాచ్ అధికారి అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులు 7 జూన్ నుండి అందుబాటులో ఉన్నాయి. 11 జూలై సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. హార్డ్ కాపీని 14 జూలై సాయంత్రం 5 గంటల్లోపు నిమ్స్ పంజగుట్టకు చేరేలా పంపించాలి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 పనామాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10:04 దాటి 15 సెకండ్లైంది.

మంచి మ్యూజిక్ వింటే ఆ మ్యూజిక్ని మాత్రమే కాసేపు హమ్ చేస్తూ ఉంటాం. ఇష్టమైన పాట వింటే ఏ పాట విన్నా ఇష్టమైన పాటనే పాడుతూ ఉంటాం. అదే ఎవర్ గ్రీన్ హిట్స్ ఉన్నారనుకోండి, మళ్ళీ మరో ఎవర్ గ్రీన్ హిట్ పాట వినేంత వరకు అదే పాటే పాడుతూ ఉంటాం. మరి వివిధ భారతిలో 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వినేద్దాం, వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విన్నారు. ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం. ఈ పాటని ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, ఇంకా వరంగల్ కాశీబుగ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్.

0: ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసారమవుతుంది. అలాగే తెలుగు అనువాదం వెను వెంటనే ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 10:55 మన్ కీ బాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పది గంటల 14 నిమిషాలు అయింది స్టూడియో క్లాక్లో.

గద్వేల్ నుంచి సెర్ల వెంకటేశగుణ, రాంప్రసాద్ రామ్ చరణ్, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్, శ్రేయాంశ్, అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోతి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ కోసం శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుక ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన, కోటి సంగీతం.

2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ మధు రవి నవీన్ రాధిక త్రిలోక్ నేహాన్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ ఇంకా దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి రవీంద్రాచారి రాధిక నవీన్చారి త్రిలోక్ వెంకటాచారి వరలక్ష్మి ఇంకా దాసరి రవి రాయగిరి నుండి మెసేజ్ చేశారు. అలాగే పెంచల్ రెడ్డి లక్ష్మీరెడ్డి ఇంకా వైష్ణవి రెడ్డి నెల్లూరు నుండి ఈ శ్రోతల కోసం గమ్యం చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం విందాం. సిరివి నలగే రచన శ్రీ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

マネジェネレンジン。నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి శ్రోతలు అరుణ, రాజేందర్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విరిసత, మహాదితి కోసం, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే చాలా ఇష్టం అంటూ ఒక చిన్న మెసేజ్ చేశారు యాదగిరి శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, భువనగిరి అర్బల్ కాలనీ నుండి. ఇంకా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు పరమేశ్వర్, సంధ్య, హరీష్ కుమార్, వరుణ్, వమిక, వనమాల, వర్షిణి, నాగచరణ్. RRR మూవీ నుండి పాటను వినాలనుకుంటున్నామంటూ మెసేజ్ చేశారు. ప్లే చేసే తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడైతే వినిద్దాం నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం హరిహరన్ పాడిన ఈ పాట.

ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసారమవుతుంది. వెను వెంటనే తెలుగు అనువాదం కూడా ఉంటుంది. ఈరోజు ఉదయం 10:55 మన్ కీ బాత్.

0: కోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఆ వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 10:32 దాటి 52 సెకండ్లైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. నల్లకుంట శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా అలాగే మధు, శ్రీవాణి, రవి, రాధిక, సౌమ్య, అల్మాస్గూడ నుంచి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం శ్రోతలు బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోసం, ఇంకా సంగీత, శ్రవణ్ కుమార్, యాదవ్ లంగరోస్ నుండి మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి మాకోసం అంటూ. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్, అందరి కోసం ఇప్పుడైతే వచ్చేస్తుంది నువ్వు నేను చిత్రం కోసం ఈ కమ్మని పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

పది గంటల 39 నిమిషాల దాటి 15 సెకండ్లు వివీ క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినిద్దాం. నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం చిత్రాలపించిన గీతం, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రజనీ, వెన్నెలమ్మ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారి కోసం, కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అనన్సి, సుహాన్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమ్రశ్రీ, అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్, ముఖ్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫజిల్, అందరి కోసం ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సౌదీ నుండి మహేష్ గారి కోసం, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, ఎద్దు మలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తీకేయ, ఇంకా ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, యాదాద్రి భువనగిరి జిల్లా శ్రోతల కోసం, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ గారి కోసం, నరసింహ చిత్రం కోసం శ్రీరామ్ బృందం ఆలపించిన గీతం విందాం. ఏం రత్నం, శివగణేష్ గీ రచన, యా రెహమాన్ సంగీతం.

మా అభిమాన అశేష శ్రోతలందరి కోసం ఇప్పుడైతే వచ్చేస్తుంది పరదేశి చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి బృందం ఆలపించిన గీతం, వేటూరి రచన ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:54 కావస్తోంది. 11:00 భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనస్సులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశభద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కత్తాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా,

కార్పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించి

స్పందించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢ నమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు, క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే

ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా, అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు.

వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు. కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో

0: మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి

0: గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 12:03 కావస్తోంది. ఇప్పుడు వినండి హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 12:10 దాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే భవాని. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి వింటారు. స్టే ట్యూన్డ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి, అలాగే హిందీ భాష మాట్లాడని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పూర్తి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తొలి ప్రధానమంత్రి ఆయన. మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, జూన్ 28, 1921 కరీంనగర్ జిల్లాలో రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించారు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు, మనం పివి నరసింహారావు అని పిలుచుకుంటాం. హన్మకొండ జిల్లాలో పాఠశాల విద్య అభ్యసించి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ముంబై యూనివర్సిటీ నుండి న్యాయ విద్య కూడా అభ్యసించారు. రైతు కుటుంబానికి చెందిన వారైనా న్యాయవాదిగా ఉంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచానికి భారతదేశాన్ని కొత్తగా పరిచయం చేశారు. ఇంకా మాట్లాడుకుందాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ పివి నరసింహారావు గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రీ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తన సేవలను అందించారు. అంతేకాకుండా న్యాయ, సమాచార, విద్య, వైద్య, ఆరోగ్య, హోం, రక్షణ శాఖలకు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. విదేశాంగ మంత్రిగా కూడా తన సేవలను అందించారు పివి నరసింహారావు గారు. మరి వ్యాపార వాణిజ్య రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు ఆయన. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అంటే FDIలో మార్పులు తీసుకొచ్చారు, SEBI యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, ఇటువంటి కొత్త కాన్సెప్ట్స్తో దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త బాట పట్టించారు ఆయన. అంతర్జాతీయ దౌత్యం అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కూడా తనకున్న విద్య, రాజకీయ, పరిపాలన అనుభవాల్ని తీసుకొచ్చారన్నమాట. టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించారు. మరి రాజకీయాల్లో హుషారైన వ్యక్తి ఆయన, అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా సరదాగా ఉండేవారట. రాజకీయాలు కాకుండా ఆయనకి మరో ప్రపంచం ఇంకోటి ఉంది, అదేంటి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే భవానీతో. శ్రీ పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకుంటూ ఇందాక చెప్పాను కదా, వ్యక్తిగతంగా ఆయనకి మరో ప్రపంచం ఒకటి ఉంది అని, అది సంగీతం, సాహిత్యం, సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని. భారతదేశ తత్వశాస్త్రం, సంస్కృతి అంటే అపారమైన ప్రేమ ఆయనకి. కల్పిత సాహిత్యం, రాజకీయ విశ్లేషణ అన్నా చాలా ఇష్టపడతారు ఆయన. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టపడే ఆయన 17 భాషలపై పట్టు సాధించారు. తెలుగు మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనే నవలను సహస్ర ఫండ్ అని హిందీలోకి అనువాదించారు నరసింహారావు గారు. మరాఠీ నుండి తెలుగు అనువాదాలు, తెలుగు నుండి మరాఠీ అనువాదాలు చాలా చేశారు ఆయన. అనేక వ్యాసాలు కూడా రాశారు. రాజకీయ విషయాలపై యుఎస్ఏ, వెస్ట్ జర్మనీలలో అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠాలు కూడా చెప్పారు ఆయన. మరి 2003 సంవత్సరంలో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన అక్కడ ఉపన్యాసాన్ని మరాఠీలో ఇచ్చారట. మరి ఆయన అందించిన సేవలకు గాను భారతదేశం ఆయనకి భారతరత్నాన్ని, ప్రతిభామూర్తి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందించింది. 2004 సంవత్సరంలో అనారోగ్యం కారణం చేత ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కష్టపడి పనిచేసి నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అని అనడానికి పివి నరసింహారావు గారి జీవితం ఓ నిదర్శనం. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ

0: మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर ₹2 लाख तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को ₹2 लाख का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरेबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్

పత్రికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:41 క్రాస్ చేసి 3 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్ విత్ యువర్ ఆర్జే భవాని. ప్రతిరోజు ఈట్ ఫిట్లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఏ ఫుడ్ హెల్త్కి మంచిది ఏది కాదు, ఇలా బోలెడన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇవాళ ఈట్ ఫిట్లో ఏం మాట్లాడుకోబోతున్నావు అంటే, ప్రస్తుతం ఆహార విషయంలో మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల గురించి, అండ్ ఆ పొరపాట్లు మనకి మనని ఒక ఫిట్ అండ్ హెల్దీ లైఫ్ నుండి ఎలా దూరం చేస్తున్నాయి అన్ని విషయాలన్నమాట. చాలాసార్లు ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం, మెడిటేషన్ కూడా చేస్తాం, కానీ ఎక్కడో కొన్ని అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయబ్బా, మనం తెలియకుండానే మనం వాటిని ఫాలో అయిపోతాం. దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కన్నా నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువగా ఉంటుందండి. ఓయ్, మరి అలాంటి హ్యాబిట్స్లో ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. టైం లేక చాలామంది అవాయిడ్ చేస్తారబ్బా బ్రేక్ఫాస్ట్. సో రాత్రి భోజనం చేశాక మర్నాడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసి టీ కాఫీ మీదే బతికేసి ఏకంగా లంచ్ టైంకి తింటూ ఉంటారు. సో ఇన్ని అవర్స్ గ్యాప్ ఉంచడం కొన్నిసార్లు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇంత గ్యాప్ ఇవ్వకుండా, అలాగే కొంచెం కష్టమైన నూనె పదార్థాలని అవాయిడ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే హెల్త్కి మంచిది అంటున్నారు డాక్టర్స్. సో కుదిరితే పొద్దున్న కాస్త త్వరగా అయినా లేచి బ్రేక్ఫాస్ట్ చేసే బయటికి వెళ్ళండి. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటి ఫుడ్ తీసుకుంటున్న విషయంలో ఈ మధ్య కాలంలో అని. ఫుడ్ లేబుల్స్ అంటే మనం ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటుంటాం కదా, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి. సో వీటి వెనకాల న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా అవి తయారు చేసే ప్రక్రియలో వాడే ఇంగ్రీడియంట్స్ గురించి డీటెయిల్గా రాస్తారనమాట. అంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, షుగర్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అని వివరిస్తారు ఆ ప్యాకెట్ వెనకాల. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు చూసేదాన్ని కాదు, కానీ డాక్టర్స్ చెప్తున్నారు ఈ ఇంగ్రీడియంట్స్ని చూసి ఏవి మంచివి ఏవి మంచివి కాదని తెలుసుకుని అప్పుడు కన్జ్యూమ్ చేయడం బెటర్ అని. అండ్ ఇంకో చిన్న పొరపాటు చెప్పిన, జంక్ ఫుడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాము అని. మనలో చాలామందికి తెలుసు మనం వీక్లో కానీ మంత్లో కానీ ఎన్నిసార్లు తీసుకుందామని అనుకున్నామో ఆ లిమిట్ క్రాస్ చేసేస్తాం, ఎక్కువసార్లే తింటూ ఉంటాం. అండ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా, ఎక్కువసార్లు తింటున్నామని తెలిసినా కూడా దాన్ని అవాయిడ్ చేయలేకపోతాం. సో నో చెప్పడానికి ఇబ్బంది పడకుండా కాన్షియస్గా ఉంటూ మరీ తప్పనిసరి పరిస్థితుల్లోనే బయట ఫుడ్ తినడం బెటర్ అని కూడా అంటున్నారు డాక్టర్స్. ఎందుకంటే మనం ఎన్ని హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నా కూడా ఒక్క చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, మరి అది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. లేదా కొంచెం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైనా సరే ఫ్యాట్ ఇవన్నీ మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి అండ్ అయిపోయిందనమాట. ఇంకా ఆ ఫ్యాట్ని కరిగించడానికి మనం పడే తిప్పలు అంతా ఇంత కాదు కదా. యాక్చువల్లీ తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుని ఆ రిపోర్ట్స్ చూసినప్పుడే అనిపిస్తుంది అబ్బా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా అని. సో కేర్ఫుల్గా ఉండడంలో పోయేదేం లేదుగా. ఏమంటారు,

0: గాసిప్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇంకా ఫైబర్, ఇవన్నీ బాడీకి సమపాళ్లలో అందించడం. అండ్ చిన్న పిల్లల్లో ఈ బ్యాలెన్స్ డైట్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అందులోనూ వాళ్ళ బాడీ డెవలప్మెంట్లో ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది అని ఎస్ న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. అంటే ఎగ్, పనీర్, సోయాబీన్స్ ఇటువంటి ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పిల్లలకి ఎక్కువగా ఈ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదల లో సహాయపడుతుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

Yes, eat fit winter naru on Akashvani Vivid Bharati with me, RJ Bhavani. మరి ఆహార విషయంలో మనం చేస్తున్న

ఇంకో చిన్న పొరపాటు, బాడీకి కావాల్సినంత వాటర్ని ఇవ్వకపోవడం. ఎస్, మరి సరైన మోతాదులో వాటర్ని తీసుకుంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని అంటే అన్హెల్దీ ఫ్యాట్స్ని బయటకి ఫ్లష్ చేస్తుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఫుడ్ ఒకవేళ అరగకపోతే అది ఫ్యాట్లా మారి బాడీలో పేరుకుపోతుందన్నమాట. సో కావాల్సినంత వాటర్ మనం తీసుకున్నప్పుడు అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వర్కౌట్ లాంటివి చేసినప్పుడు స్వెట్ రూపంలో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ని అన్నింటినీ బాడీ బయటికి పంపించేస్తుంది. సో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా టాక్స్

అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వర్కౌట్ లాంటివి చేసినప్పుడు స్వెట్ రూపంలో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ అన్నింటినీ బాడీ బయటికి పంపించేస్తుంది. సో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా టాక్సిన్స్ని బయటపడేయడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ వాటర్ తాగడం మర్చిపోతున్నాము అని చాలామంది అంటూ ఉంటారు, అంటే నా లాంటి వాళ్ళు. సో ఒక చిన్న టిప్ ఏంటంటే మేబీ ఫోన్లో రిమైండర్ అలా పెట్టుకోవచ్చు, ఎవ్రీ 1-2 అవర్స్కి వాటర్ తాగాలి అని. అండ్ మరి ఎక్కువైనా కూడా ప్రమాదమే, సో ఆ లిమిట్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకొక ఆప్షన్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్లో కూడా ఎక్కువ వాటర్ కంటెంటే ఉంటుంది, సో ఫ్రూట్స్ని కూడా మనం మన డైట్లో ఒక భాగం చేసుకుంటే అది కూడా మంచిదే. అండ్ ఆఫ్ కోర్స్ ఫోన్ లేదా టీవీకి దూరంగా ఉండి తినకపోవడమే మనం చేసే ఇంకో చిన్న పొరపాటు. అంటే అన్నం తినేటప్పుడు అన్నం మీదే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఎంత తింటున్నామో తెలుస్తుంది, అలాగే అరుగుదలకి కూడా అది సహాయపడుతుంది. ఎస్, ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్. మరి మీరు నాలా వీటిలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటే వాటికి దూరంగా ఉండి ట్రై చేయండి. మీరు ఫాలో అవుతున్న హెల్దీ హ్యాబిట్స్కి ఇవి కాస్త సహాయపడతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని, అక్కడి ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకోవడం గర్వకారణమని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో అన్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. రాష్ట్రంలో ఈవేళ రేపు 17 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్నిస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

0: ప్రధానమంత్రి తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: యావత్ ప్రపంచాన్ని భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలను గెలుచుకుని పతకాల పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో అన్నారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के 20 रुपये का प्रीमियम, उस पर 2 लाख रुपये तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें.
0: మన పరిసరాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు వాటిని పునర్వినియోగానికి అనువుగా మార్చవచ్చని వాళ్ళ దేశ పౌరులు నేర్పిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బావ్రాకు చెందిన కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఖాళీ సీసాలను సేకరించి ఇకో బ్రిక్స్ గా మార్చుతున్నారని ఆయన ఉదాహరించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता.
0: గణపతి నవరాత్రులు సమీపిస్తున్నాయని గుర్తు చేస్తూ పర్యావరణ హితమైన వినాయకుల్ని పూజించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నివారించాలని, ఫలితంగా ప్రకృతి పట్ల మన బాధ్యతను నెరవేర్చగలుగుతామని ప్రధానమంత్రి అన్నారు.
1: गणेश जी की मूर्तियां बनाते हैं, उनसे भी मेरा आग्रह है कि वे मिट्टी की मूर्तियों को प्राथमिकता दें. प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें. मिट्टी की मूर्तियां पूजा के बाद सहज रूप से पानी में विलीन हो जाती हैं. इससे हमारी नदियां, तालाबों और पर्यावरण की रक्षा होती है.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని అన్నారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతుందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికన్ అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి సగర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक का एक देश है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका यह प्रयास बहुत प्रेरक है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
2: సిరికొండ బలరాం, అది ములుగు. 130 మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్లో పెళ్లి వేడుకలలో ఆ ఊరు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక ఉద్దేశంతో దాన్ని కల్పించడం జరిగింది.
3: యువత నైపుణ్యం ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, కొత్త ఆలోచనల ద్వారా వారి ఉపాధి పొందుతూ వికసిత భారత్ ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది.
4: పేరు తిరుమలేష్, వనపర్తి జిల్లా, బీహార్ నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడే విధంగా వాటికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

0: తో పాటు కూడా ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
1: నా పేరు షణ్ముఖ రాజన్న, సిరిసిల్ల జిల్లా. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం చాలా నచ్చింది. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నివారించాలని చెప్పడం నచ్చింది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈ వేళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు బూతుల వారీగా పోలియో చుక్కలు వేస్తున్నారు. రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు మంది వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో జూలై 1వ తేదీన అదనంగా 4వ రోజు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపించిన మహానేత అని, ఆయన ఆదర్శాలు భావితరాలకు స్పూర్తిదాయకమని కొనియాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి పివి చూపిన దార్శనికత ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన బాట వేసిందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 4గొండ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ముందుగా కనగల్ చేరుకుని రాష్ట ప్రభుత్వం దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 4గొండకు చేరుకుని తాగునీటి పథకం ఫేజ్ 1కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్టంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వేళ రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల చోరీ జరిగిన మహంకాళ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. 5 సంవత్సరాల్లోపున్న చిన్నారుల తల్లిదండ్రులు పోలియో బూస్టర్ డోస్ చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా రక్షించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చెప్పారు. ములుగు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి నాగ అనీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ హరిత పోలియో చుక్కల మందులు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని ఇది గర్వకారణమని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 క్రాస్ చేసి 50 సెకండ్స్. మరి కొంతసేపట్లో మరి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మరి షో టైం కోసం రెడీగా ఉన్నారా? ఫోన్స్ అన్నీ పట్టుకొని ఉన్నారు, అందుకేగా వెల్కమ్ టు షో టైం అని నాకు మెసేజ్ పెడుతున్నారు. సో ఎక్కువ ఏం వెయిట్ చేయించను, మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను. కానీ దానికన్నా ముందు, మరి షో టైం ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి షో గురించి రెండు మాటలు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానన్నమాట, జీకే సినిమా వీటికి సంబంధించినవి. మీకు కనుక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే ఆ ఆన్సర్తో పాటు మీ పేరుని, ఊరిని మా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. మరి నా వాట్సాప్ నెంబర్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేస్తూ 2324085252, 0402324085252. ఎస్, సో మరి మీకోసం ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? మీకోసం ఈజీ క్వశ్చన్ అడిగాను, సో ఎక్కడా వెతకకుండా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి నా వాట్సాప్ నంబర్ 0402324085252కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, ప్రస్తుతం మన ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్ ఫస్ట్ పంపించారు ఉమ్మడ నుంచి బి దివాకర్, అలాగే ఖైరతాబాద్ నుంచి కేవి రావు మెసేజ్ చేశారు, ఇంకా మియాపూర్ నుంచి భాను, మోతీనగర్ హైదరాబాద్ నుంచి శివబాబు సగం పేరే పంపించారు, బోయన్పల్లి సికింద్రాబాద్ నుండి హరీష్ కుమార్, అలాగే చంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి, శిల్ప ప్రసాద్, రేఖా నాయక్ రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్ రైట్ ఆన్సర్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఆదిలాబాద్ నుంచి దినేష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్తో పాటు మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఇంకా యలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన చాలామందిలో కొంతమంది వరంగల్ జిల్లా ఎల్బీ నగర్, ఓ అక్కడ కూడా ఎల్బీ నగర్ ఉందా, నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ పంపించారు, నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఎస్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ పంపించి రైట్ ఆన్సర్ పంపించారు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, పుట్టపాక నుండి తిరుమలయ్య కూడా రైట్ ఆన్సర్, న్యావనంది నుంచి వెంకటేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, చాలామంది పంపించారు. ఎస్, సంజయ్ మల్హోత్రా కరెక్ట్ ఆన్సర్. సో మన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నమాట.

ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఏం లేదు, కానీ సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అనమాట. సో మీరు అడవిలో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, మీకు ఒక పులి ఎదురైంది. మరి పులి అంటే అందరికీ భయమేగా, ఎస్. కానీ మనం దాన్ని మాయ చేసి దాని నుంచి తప్పించుకోవాలి, అంటే దాన్ని ఏదో రకంగా ట్రిక్ చేసి మీరు తప్పించుకుని వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని మాయ చేయడానికి మీరేం చేస్తారు గుర్తుంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏం లేదు, లాజికల్గా ఉండాలని కూడా ఏం లేదు, సరదాగా ఒక జోక్ లాగా మీరు ఆన్సర్ పంపించవచ్చు. సో మీరు ఒక అడవిలో వెళ్తున్నారు, ఒక జీప్లో లేదా కార్లో మీకు పులి ఎదురైంది, దాన్ని మాయ చేసి మీరు ఎలా అక్కడి నుంచి తప్పించుకుంటారు, నా నెంబర్కి పంపించండి 0402324 0852.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫారెస్ట్లో మీరు వెళ్తున్నారు కార్లో, మీకు పులి ఎదురైంది, దాన్ని ఎలా మాయ చేసి తప్పించుకుంటారు అని. చాలా మంచి మంచి ఆన్సర్స్ పంపించారు అందరూ. శివకుమార్ కొండ నిజామాబాద్ నుంచి అంటున్నారు, స్టాండ్ బై, అలా ఊరికే స్టే చేసేస్తారంట. ఓకే, తర్వాత కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్ అంటున్నారు, నాలో ఉన్న గాన గాంధర్వులని బయటికి తీసి, అంటే గట్టిగా పాటలు పాడితే అది తప్పించుకుంటుంది, దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నారు. వెరీ గుడ్. ఎస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ అంటున్నారు, పులి వెనకాల ఒక గడ్డితో తయారు చేసిన మేక పిల్లని చూపిస్తే అది అక్కడికి చేరుకుంటుంది, సో మనం అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో కార్లో గడ్డి అవన్నీ కూడా పెట్టుకున్నారా, అంత త్వర త్వరగా చేసేస్తారా? ఎనీవేస్, నైస్ ఆన్సర్. ఉమ్మడి నుంచి దివాకర్ మెసేజ్ చేస్తున్నారు, పులంటే మాకు భయం కాబట్టి, ఓకే, దానికి నక్కో జింకో ఏదో కనిపిస్తే అదే తప్పించుకుంటుంది అని. ఓకే, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా అదే చెప్తున్నారు, పులికి ఆహారంగా మరో జీవి కనిపిస్తే అదే పారిపోతుంది కదా, నేనేం మాయ చేయక్కర్లేదు అని. ఓకే, అండ్ ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిని మెసేజ్ చేస్తున్నారు, పులి భయపడే వేషం వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాను అని. వెరీ గుడ్. ఫైర్ స్టిక్ చూపిస్తారు అని అంటున్నారు, చోడవరపు సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. బ్రహ్మయ్య కర్నూల్ మాత్రం చాలా కూల్గా, మాయామంత్రం ఏం లేదు, అది వెళ్ళిపోయేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, ఈ వివిధ భారతి వింటూ వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు. తర్వాత ఓ, శ్రీనివాసరావు కోదాడ నుంచి, నన్ను ఏమైనా చేస్తే మా ఆవిడకి చెప్తాను, నీ ఇష్టం అని బెదిరించి తప్పించుకుంటారట సార్, మీ ఆవిడ వింటున్నారా మరి? ఇంకా ఓకే, మెసేజ్ చదువుతాను, ఆన్సర్ పంపించలేదు. వెంకటేష్ నవీన్ కుమార్ ఏకలవ్య నగర్ నుంచి, పులిలా గర్జించి దాని నుంచి తప్పించుకుంటానంటున్నారు ప్రగతి నగర్ నుంచి. ఓకే, శిల్ప హైదరాబాద్ నుంచి, క్లోజ్ యువర్ ఐస్ టైగర్ విల్ డిసపియర్, వావ్, సింపుల్ అండ్ స్వీట్, బాగుంది. గట్టిగా హార్న్ కొడితే అది వెళ్ళిపోతుంది అంటున్నారు మురహరి యశోద నిజామాబాద్ నుంచి. ఓకే, నేను కార్ స్టార్ట్ చేసేస్తాను, డోర్స్ విండోస్ క్లోజ్ చేసి అంటున్నారు కన్యాగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుంచి. అలాగే ఫైర్ స్టిక్ అని కూడా అంటున్నారు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి. కార్లో కూర్చుని ఆ పులితో సెల్ఫీ తీసుకుని టాటా బాయ్ బాయ్ చెప్పి కార్ రివర్స్ తీసుకుని వచ్చేయడమే అంటున్నారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. చాలా ధైర్యం అండి మీకు. పులి ముందు డ్యాన్స్ చేయాలట, ఎందుకంటే పులికి డ్యాన్స్ రాదు కాబట్టి అది పారిపోతుంది అంటారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ. ఇంకా నేనేం చేయను, ఊరికే అలా వెయిట్ చేస్తాను, అది ఎడిపే వరకు అంటున్నారు పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం మంగ. ఇంకా వేరే మార్గం చూసుకుని వెళ్ళిపోతానంటున్నారు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి. మళ్ళీ కూల్గా కూర్చుంటున్నారు హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి గారు కూడా. పులి నన్ను చూస్తుంది, నేను పులిని చూస్తాను, ఇద్దరం ఇవాళ ఆదివారం పని వద్దు అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు ఆదిలాబాద్ నుంచి దినేష్ కుమార్. ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ అని అంటాను. చిరంజీవిలాగా పులి వెళ్ళిపోతుంది. ఓ, పెడెన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, చాలామంది చాలా మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. ఎస్, నేను అనుకున్న ఆన్సర్కి కాస్త దగ్గరగా పంపించారు పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. చెప్తాను, ఆన్సర్ రివీల్ చేస్తాను. లైట్లు వేసుకుని తలుపులు వేసుకుని కూర్చుంటే కాసేపు చూసి పులే వెళ్ళిపోతుంది. ఓ, కౌకూర్ నుండి మహాలక్ష్మి సూర్యశ్రీ మెసేజ్ చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, కార్లో వెళ్తుంటే పులి ఎదురైతే మేము పులి వెళ్ళేంత వరకు, ఓకే, మీరు కూడా వెయిటే చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో చాలామంది వెయిట్ చేస్తాం అంటున్నారు, చాలా పేషెన్స్ మీకు, అర్థమైంది. కిష్టాపురం నుంచి పాష కూడా మెసేజ్ చేస్తున్నారు, ఓకే, ఇదే ఆన్సర్. ఎస్, మోహన్ లింగంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నా మాంసాన్ని కొంచెం దానం చేసి వెళ్ళిపోతానా? అయ్యి బాబోయ్, చాలా వైలెంట్గా ఉన్నారండి మీరు. సో హైదరాబాద్ నుంచి జాహ్నవి మెసేజ్ చేస్తున్నారు, ఓ, నా అందంతో మాయ చేస్తా పులిని అని. వెరీ గుడ్. ఎస్, సో థ్యాంక్స్ అండి, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. అయితే ఇందాక చెప్పాను కదా, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య కొంచెం దగ్గరగా పంపించారు అని. సో కరెక్ట్ ఆన్సర్ ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ దాట్ నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ నుంచి వెళ్ళిపోతానన్నమాట. ఎస్, మరి మనం లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే పులి కూడా లెఫ్ట్కి వెళ్తుంది కదా, కానీ మనం రైట్ నుంచి వెళ్ళిపోతాం.

సో అది ఏదో సరదాగా ఒక చిన్న ఆన్సర్. సో ఇంత కష్టపడి మీరు టైప్ చేశారు కాబట్టి మీకోసం ఇప్పుడు క్వశ్చన్ అడిగాను, పాట వేసేస్తాను. పాట తర్వాత మీకోసం ఒక మంచి క్వశ్చన్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం 1:47 క్రాస్ చేసి 25 సెకండ్స్ అయింది. అండ్ మీరు వింటున్నారు షో టైం విత్ మీ ఆజే భవాని. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, ఒక కథ ఏదైనా సినిమా ఇంకా పుస్తక రూపం రెండింటిలో వస్తే మీరు ఏది ఎంచుకుంటారు? అంటే ఆ కథని సినిమా రూపంలో చూడటానికి ఇష్టపడతారా, లేకపోతే పుస్తక రూపంలో చదవడానికి ఇష్టపడతారా, అండ్ ఎందుకు? మీ ఆన్సర్ని నా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక కథ సినిమా ఇంకా పుస్తక రూపంలో రెండింటిలో వస్తే మీరు ఏది ఎంచుకుంటారు? సినిమా చూడడానికి ఇష్టపడతారా, పుస్తకం చదవడానికి ఇష్టపడతారా, అండ్ ఎందుకు? నాకు నా వాట్సాప్కి పంపించవచ్చు. 0402324-0852 నా వాట్సాప్ నెంబర్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, ఒకవేళ ఒక కథ సినిమా ఇంకా పుస్తక రూపంలో వస్తే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, సినిమా చూడడానిక లేదా పుస్తకం చదవడానికి అని? సో పుస్తకం చదవడానికి ఇష్టపడతాను అంటున్నారు ఉమ్మెడ నుంచి బి దివాకర్, ఇంకా భాను మియాపూర్ నుంచి, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా పుస్తక రూపమే ఇష్టపడతానంటున్నారు. సినిమా చూడడానికి ఇష్టపడతామంటున్నారు ఎందుకంటే సినిమా త్వరగా అయిపోతుంది, సో పుస్తకం చదివేంత టైం మాకు దొరకదు అని అంటున్నారు. వనస్థలిపురం నుండి దోర్నాల సుదర్శన్, ఇంకా గీతానగర్ హైదరాబాద్ నుంచి కూడా బుక్ చదువుతానంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, వీళ్ళు కూడా పుస్తకం చదవడానికే ఇష్టపడతారు. నటన నాకు త్వరగా అర్థమవుతుంది కాబట్టి నేను సినిమా చూస్తాను అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుంచి పోలేపల్లి శ్రీనివాస్, ఇంకా పుస్తకంకి ఇంకొక ఓటు వచ్చింది. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఎందుకంటే క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నేను అదే ప్రిఫర్ చేస్తానంటున్నారు. కథని ముందుగా పుస్తక రూపంలో చదివి తర్వాత సినిమాలో ఆట పాటతో పాటు ఎంజాయ్ చేస్తానంటున్నారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. ఇంకా పుస్తకానికే ఓట్లు వస్తున్నాయి. కాచిగూడ నుంచి వీరేందర్ మెసేజ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ కూడా బుక్ పుస్తకానికే ఓటేశారు. హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కూడా బుక్ అంటున్నారు. సినిమాకి ఎస్, ఇంకొక ఓట్ వచ్చింది. పూర్ణం వెంకటేష, హేమలత. ఇంకా పుస్తకం చదువుతాను బికాజ్ ఆఫ్ లో బడ్జెట్. ఓ, తక్కువ ఖర్చుతో అయిపోతుందిట, వెరీ కమర్షియల్. మోతీనగర్ హైదరాబాద్ నుంచి మల్హోత్రా ఇంకా శివబాబు మెసేజ్ చేస్తున్నారు. సినిమా చూస్తాను బికాజ్ కొంచెం సేపట్లో అయిపోతుంది అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, పవన్ కళ్యాణ్, హేమంత్. సినిమాకి ఎస్, ప్రగతినగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి మెసేజ్ చేస్తున్నారు. కన్యగిరి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుంచి కూడా సినిమా అంటున్నారు. అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి, పుస్తకం చదువుతారు ఎందుకంటే చదివితే తెలివి వస్తుంది. ఓకే. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కూడా బుక్ అంటున్నారు. సినిమా చూడటం అంటున్నారు. సినిమా చూడటం ఎందుకు అంటే, ఓకే, సినిమా అంటే ఆయనకి ఇష్టం కాబట్టి సినిమా చూస్తానంటున్నారు. అప్పలరాజు పెడన నుంచి కథ రూపంలో ఎంచుకుంటాను. సో డైరెక్టర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు, ఉన్నది లేనిది కనుక కథను సినిమా రకంగా చూస్తేనే బాగుంటుంది. కన్ఫ్యూజ్ చేసేసారండి. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి సినిమాకి ఇంకొక ఓట్ వచ్చింది. కర్నూలు నుంచి బ్రహ్మయ్య, అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత. ఇంకా పుస్తకం అంటున్నారు రమాలక్ష్మి ఆనంద్ నగర్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. సినిమా బొడ్డు షేకులు, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు మెదక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. బుక్ అంటున్నారు కుషాయిగూడ నుంచి మౌనికా వెంకటేష్, ఎందుకంటే ఇమాజినేషన్ పవర్ బాగుంటుంది కాబట్టి అండ్ మూడ్ అండ్ టైం ప్రకారం ఏదో ఒకటి చూస్ చేసుకుంటానులే అప్పుడు అంటున్నారు. పోచారం నుంచి లత. ఇంకా సినిమా రూపంలో నేను ప్రిఫర్ చేస్తానంటున్నారు జాహ్నవి హైదరాబాద్ నుంచి. అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కూడా అదే ఆన్సర్. ఎస్, చాలామంది మరి మీ ఇష్టాలు, మీ ప్రిఫరెన్సెస్ అన్నీ చెప్పారు. యా, యాక్చువల్లీ రెండు యాక్సెప్టబులే. మేబీ చిన్నపిల్లలకి అలా సినిమా చూపిస్తే వాళ్ళకి ఎక్కువగా రీటైన్ అవుతుంది బ్రెయిన్లో, కానీ ఎక్కడైనా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బుక్ ప్రిఫర్ చేస్తామని కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో దట్ వల్ల ఇమాజినేషన్ పవర్ పెరుగుతుందని. సో యా, ఇది మరి ఈనాటి షో టైం. అందరూ మరి చాలా మంచిగా ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి 95వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సరిగ్గా 50 ఏళ్ల నాటి క్రితం 1976 మే నాటి సంగతి. దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్పటికే 7 కావస్తుంది. ప్రజల్లో ఓ రకమైన అసంతృప్తి, అనిశ్చితి రాజ్యమేలుతున్నాయి. సరిగ్గా అప్పుడు వచ్చిన ఓ పంచరంగుల పౌరాణిక చిత్రం తెలుగునాట బాక్సాఫీస్ని ఓ ఊపు ఊపేసింది. ప్రజల అమాయకత్వాన్ని దోచుకుంటున్న వారిని దుయ్యబడుతూ, ఛాందసాన్ని ప్రశ్నిస్తూ, చిత్తశుద్ధితో చేసే పనులకు దేవుడైనా దిగివస్తాడని నిరూపించిన ఆ చిత్రం భక్త కన్నప్ప. నా కంటిగురి కండసిరి ఉండగా నాకెదురు లేదు అనే పొగరుతో విర్రవీగిన ఓ తిన్నడి కథ ఇది. నీ కంటిసిరి కండసిరి నిన్న

రేపు ఉండవు అని శివయ్య బోధించిన భక్తిరస గాథ ఇది. చివరకు ఆ స్వామికే తన కంటి సిరిని అర్పించి తిన్నడు కన్నప్పగా తరించిన పురాణ చరిత్ర ఇది. బాపురమణల నేతృత్వంలో హీరో కృష్ణంరాజు తన తమ్ముడు యువి సూర్యనారాయణరాజు నిర్మాతగా గోపీకృష్ణ మూవీస్పై నిర్మించిన సినిమా భక్త కన్నప్ప. ఆ చిత్రం ఆ ముక్కంటి దేవరకు నేత్రదానంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. తెర నిండుగా భారీతనం, తెలుగు గడ్డపైనున్న మనోహర ప్రకృతి దృశ్యాలు, సూపర్ హిట్ పాటలు, సినీ నట సాంకేతిక బృందం సమిష్టి కృషి ఇవాల్టికి ఈ చిత్రాన్ని మరుపురానిదిగా మార్చేశాయి. ఇటీవలే 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది. సుప్రసిద్ధ అభ్యుదయ కవి తుమ్మల వెంకటరామయ్య అప్పట్లో ఈ సినిమా గురించి ఏం చెప్పారో తెలుసా? దర్శకుడు రచయిత ప్రతిభ గలవారైతే నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చగలరని ఈ సినిమా రుజువు చేస్తుంది అని అన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మహాభారతంలోని పాండవులలో ఒకడైన అర్జునుడి అంశతో పుట్టిన బోయవాడు తిన్నడు. అర్జునుడిలో అంతరించని అహంకారం ఈ తిన్నడిలో కంటి గురి కండసిరిగా నిలిచింది. అలాంటి తిన్నడి అహంకారం చివరికి ఓ శివరాత్రి నాటి రాత్రి చీకటిలో కలిసి జ్ఞానజ్యోతిగా వెలిగింది. అది ఎలా జరిగింది అనేదే ఈ చిత్రం చెప్తుంది. ఉడుమూరుగూడెంలో బోయవాడిగా పుట్టిన తిన్నడు శ్రీకాళహస్తిలో కన్నప్పగా మారి శివసాయుధ్యం పొందిన వైనాన్ని శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్య గాథ తెరపై పంచరంగుల్లో కనువిందు చేసింది. అప్పటికే హీరో కృష్ణంరాజు ఆయన

తమ్ముడు యువి సూర్యనారాయణ రాజులు చలసాని గోపి లాంటి పలువురు భాగస్వాములతో కలిసి తమ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై తొలి చిత్రం కృష్ణవేణిని తీశారు. కన్నప్ప కథాకాలానికి తగ్గ వాతావరణం కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సుమారు 30 మైళ్ల దూరంలో బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకున్నారట. శ్రీకాళహస్తిలో జరిగిన కథ కాబట్టి అక్కడే కన్నప్ప తీయాలని కొందరన్నా, కథాకాలం నాటి వాతావరణాన్ని తీసుకురావడం కష్టమని దర్శక నిర్మాతలు ముందే గుర్తించారు. అందుకే కాళహస్తి ఆలయ దృశ్యాలు తీయడం కోసం ఓ పాత గుడి, ఆ ప్రాంతంలోనే నది ఉండి కరెంటు కూడా లేనిది కావాలని గాలించారు. అలా వెతికి వెతికి పట్టిసీమ గుడిని ఎంచుకున్నారు. సినిమాలో కనిపించే కాళహస్తి ఆలయ దృశ్యాలన్నీ ఈ గోదావరి మీద పట్టిసీమలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాకారం లోపల షూట్ చేశారు. మరి ఆ కొండపైకి చేరాలంటే పడవల మీద వెళ్ళాలి. నటీ నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అక్కడికి చేర్చడానికి చాలా సమయం పట్టేదిట. ఇంకా షూటింగ్ అంటే తెలిసింది, ఒకటా రెండా కావాల్సిన కెమెరా ఎక్విప్మెంట్, లైట్లు, జనరేటర్లు ఇవన్నీ అక్కడికి చేర్చడం యజ్ఞంగా మారిందిట. మరి ఆస్తికులతో పాటు నాస్తికులను సైతం ఆకర్షించేలా కథ కథనాలను మలచడం భక్త కన్నప్పలోని విశేషం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రామసేన్ జీ, షాజాడ్ అతని తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు. కళ్ళి, ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
2: ఏమి చేస్తానో గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో, ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు.

0: గాదారుని?
1: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురుజీ.
0: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది. ప్రాంతేంజీ సరదాగా సలీం దయచేస్తున్నారు. సలాం సలాం షహజాదా సలీం వారికి.
2: అలైకుం సలాం.
0: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
2: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవడానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అవిరామరమైన కీర్తి వస్తుంది.
0: చిత్తం చిత్తం. ఉపక్రమింపనా ప్రభు.
2: మంచిది.
0: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైంది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది.

0: ఈమె శరీరపు పొంగిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
1: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను. పేరు
0: అనర్కలి.
1: మీరు పెట్టినారా?
0: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నారు?
1: సాగదా వారికి

0: అనర్కని మీరు పెట్టినారా? లేదు, ఆమె చెప్పుకున్నది.
1: ఏమి నీ అదృష్టం అన్నా?
2: సాగరావారికి సార్వభౌముని సెలవైంది.
0: ఈమె తన విశ్రాంతి కాలంలో జననలోనికి రావచ్చు. ఫర్మానాయ వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చల్లినది.
2: ప్రభు, గాయకులు తాంసేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాంసేంజీ
3: జహాపన,
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
3: చాలా భాగం అయిపోయినది. హస్త భేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనసు స్వతంత్రముగా అభినయించగలరా?
3: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
3: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
3: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
3: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
2: కాంతేంజీ కొరకు పాదుషా వారి సెలవైనది.
3: జహాపన, సెలవు.
0: మహాశయ్, ఏమీ లేదు.

0: అవునా? అది నడకవే, నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
1: చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అలా తల్లి, ఈ పాలల్లో ఏం కలుపుతున్నా?
0: పాల సుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో కొత్త రుచి, కొత్త ఉత్సాహం కలిగించే ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెన్నో తెలియదు ప్రభు.
1: తెలియకుండానే సరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవృష్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్నె ఎంత పుణ్యం తీసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
0: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
1: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకే ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి.
0: అదే ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే వచ్చింది కదా.
1: అది కాదు అనర్కలి. అనార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్, వక్షస్థలం ఉదిటేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వేడిగా ఉంది. ఏ ప్రేమించడం లేదా అనార్?
0: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసివి కావు అంటున్నాను. ఎంత అపచారం జాపన.
1: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలో చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకముందు ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
0: నేనొక్కటి కోరుతాను.
1: వేయి కోరుకుదము.
0: ప్రియా, నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుధారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల కైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలిపించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా.
0: అలా అనకూడదు ప్రభు.

crazy, you know.

0: Я ఇదిగో పారు
1: అనర్కలి. ఈ నడతి వద్దుటకు కూడా ఇవి ఏమి నాట్యపు పొందినాలని అపేక్షిస్తున్నావా అనార్?

సాన్సేంజి జహాపన మానవలోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం

ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇలుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. శాంతి, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

0: ಅದೇವಿ ಅಲ್ಲ ಕಡಿ ಸಲೀಮ್ ಇವರು ಅದು ಹೊಡಿದು ಅಪ್ಪು ಜಹಾಬ್ನ ಇಡಿ ಪರಪಾಟಿ ಕಾಣಿ ನಡಿ ತಾವು ವಿಶ್ರಾಂತಿ ಭವನಾನಿಕೆ ದಯಚೇ ಎಂದು ಮನವಿ ಚೇಸ್ತಾನು. ಶಹಜಾದ ಸಲೀಂ ವಾರು ಕೂಡ ವಿಶ್ರಮಿಸಾರೆ. ತಾನ್ ತೆಂಜಿ ತಮರು ವೆಳ್ಳಿ ದರ್ವಾನ್ ఈమెను ఒక ప్రత్యేక మందిరములకు చేర్చి కనిపెట్టి ఉంది. రాజా మాన్సింగ్ సౌందర్యపడకండి.
1: చాలా అనుచితమైన కార్యం జరిగింది. కుమారుని ఒళ్ళో ఎంత ధైర్యంగా ఒరిగింది.
0: ఆ ముసల్మానం తెలియ అపమానం.
2: అవును
0: దిలే ఖాందీ, ఇది అమానుషం అకృత్యం. ఎవరు కాదు
1: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత ప్రాభవం జరిగింది. తాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ, దిలేర్ ఖాన్జీ మీరు తొందరపడకండి. మీరు శాంతించిన చెప్పగలరు.
1: నేను శాంతించాలి. వాణిఫల పెట్టుకుని సైతకళాలు ఈ నీచ ప్రదర్శనాలకు మా మేల తినవ్వాలి. క్షత్రియ జాతితో కులతూకగల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని పేలిపోయింది.
0: రాజు సాహబ్, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
2: చేద్దాం.
0: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?
3: ఎంత చక్కనిది ఈ దాడిన మొక. అరుణారుణ కంకులు వెరసల్లుతుంది. ప్రకృతిలోని సౌందర్యాన్నంతా బుసకున్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా, నిజం చెప్పు, భయం లేదు.
4: నగరులోంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
3: నగరిలో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
4: పట్టుమే చేయమన్నారు.
3: అలాగా
4: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలి తీయున్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
3: సరే, నీవు కఠోర శాసనం. సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక
5: మరేంచేస్తారు?
3: చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట్టు కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకర. అది మానవుని అల్పత్వానికే చిహ్నం. అతని తిరుహాసం సింధులాడు ఈ ప్రశాంత మధురమము కిరీట కోమల రమణీయములు అయిన సృష్టిపై కత్తివి తరుట కథాయి కార్యం.
0: జహాపన మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
3: మంచిది, కూర్చోండి.
0: నేను కేవలము చక్రవర్తి సందేశహారిని వలె రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించటకు కూడా వచ్చి. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు

0: త్రిగుణీకృతమైన వయస్సును ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొంటాను. ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. చాప పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేతకాంతులతో హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము అంటే అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
1: అయినా
0: ప్రభువులు సామ్రాజ్యలాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమ స్థితిలోనైనా అన్యభావానికి దాసులై వాటిని అగౌరవం చేయ
1: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
0: తమ అభిప్రాయం
1: యథార్థమునే వచ్చిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరీ విహార నౌకను దాడిమ ప్రసవ సుందరి అనార్కలీని గౌరవించడం
0: అది బానిస జాతి పువ్వు గదో జహాపన. దానికి గులాబీతో సహచర్యం
1: బానిస. పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
0: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
1: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కంఠానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిస యొక్క కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలీని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతా. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజర్సి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం, తిరుగులేదు, ఇక చర్చించలకు తావులేదు.
0: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు.
1: అవసరమైనతో

0: हाँ बोलो
1: जो अपना साम्राज्य स्थापनोद्देशन लो మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
2: జహాపన్, ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠులతో అనిపించుకుంది జహాపన.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
2: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
2: భావింపవచ్చు, కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
2: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
1: యదార్థంగా

0: మొదల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో.
1: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
0: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసన మాత్రమంటారా?
1: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
0: రాకుమారుడు, ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
1: కావున
0: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుల విధానాన్ని అవలంబించాలి.
1: రాచరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయ దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
0: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు ప్రభు.
0: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: నేను చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉన్ని వేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సదింపైన అలా బ్రాలిపోతావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారి వారు లేరు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలుగు రక్తవాహితలన్నీ పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మహాశక్తి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
0: నీవు సలేం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
2: ప్రేమ అనగా?
0: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
2: నేను వారి సాంగత్యాన్ని అభ్యసించటం లేదు జహాపన.
0: అది కాదు, వారిని నీవు ఆశించుట.
2: వారి కూడా నాకు నిరాశలు లేవు. కేవలం ఆ మూర్తి దర్శనమే.
0: దానినే వలదని శాసిస్తున్నాను. దానినే ప్రేమ అంటాను.
2: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లవుతుంది. వాంఛించుటలేదు. పేదనై పెన్నిధినతో చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే. ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
0: మీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోటం.
1: నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమ్మా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించు.

0: నీ ప్రేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుటు నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
1: ప్రభు ప్రభు, నీకు ఎదురాడలేదు, నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం మణికిపోయి మూర్చాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా, రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్కలి ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జాకున నేను రాకుమారిని చూడకుండా ఉండలేను, అది నాకు అసాధ్యమైన పని. సమనిశితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి మాకు ఉపకారం చేయండి ప్రభు, మాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
2: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపంలో నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై నీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ? ఈమెను ఆ అవతలకి తీసుకుని పొండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిణులు ఈ అనార్కలి జహాన
0: రాజనీతి తంత్రజ్ఞుడైన ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవిత గీతికలు ఉపవసించే
2: అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి సలీమ వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు. అబుల్
0: జహాపర కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
3: జహాపర కౌన్ హై? మే రాజా మాన్సింగ్ హూ.
0: మాన్సింగ్ కూర్చో.
3: జహాపన లాహోరంతా గగ్గోలుగా ఉంది.
2: ఏ విషయం?
3: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోకుటకు అంగీకారం లేదు.
2: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
3: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
2: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
3: కర్తవ్యము
2: ఏమియును లేదు. నీవు వెళ్లి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో ఎదుర్కొని
3: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్ లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
2: అనచిపేదాల మాన్సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
3: చేయదాలను జహాపన క్షమింపుడు. చేయదాలు ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరశిఖామణులు రణరంగంలో దులికి మృత్యుదేవి కరాల సంఖాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు, కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. నీ యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ మతమానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీ శ్రీయుతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమారిని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడయ్య మా చిత్తూరు ప్రభు

0: మొఘల్ సామ్రాట్లకు సామంతుడుగా ఉన్నదానకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు. సైన్యాధిపతి ప్రభు, నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక క్షత్రియ జాతి అనేలా సమస్త భారతీయ సభ్య జాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను పరిమాణాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
1: మాన్సింగ్, మాన్సింగ్,
0: రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయా ప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
2: లఘు
0: తెల్లవారక పూర్వమే అనార్కలీని సజీవ సమాధి చేయించు.
1: జహాపన, జహాపన, మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాదా సలింకేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను వాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించింది ఉత్తరవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చింది. అసహాయ గదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
0: గురుజీ, తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పోంది.

0: అనాథ నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలె నా బిడ్డ, బిడ్డ. ఓ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రారిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకుని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యులలోని జ్యోతిస్తుపోయింది, సృష్టిగాఢ అంధకారమైపోయింది.
1: ఇక నీవు నాకు లేవా అనా? నీవులను విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీవు అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అతాసుడనైన నిర్భాగ్యుణ్ణి అనా? నేను నిర్భాగ్యుణ్ణి. నువ్వు మరణింపలేదు. ఈ సరే నేను నిశ్చిత్ర ఒక చెప్పాను, స్నేహించాడు. ఈ పాషాణ సీమలు ఊపిరాలకు మృత్యువు ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావా అనా? నేను పరిగెత్తి కలుసుకుంటాను.
2: రఘు, కలుసు రఘు. చక్రవర్తి శాసనం.
1: శాసనం ఇష్టవరి పైన రా శాసనం. ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనాశరి బలి అయిపోయింది. నీ దాహం తలారది. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనాశరిని చేరవి. అనార్కలి అప్పుడే మీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో, అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన చలాయించిన మీ చిత్ర కథా కళాపములు ఆమె కృంగిపోయి పడిన వేదనా ధూమములో నుండి అగ్ని ప్రజ్వరిని వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపత్రుద్ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కట్టెపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని గాఢ నిద్రపోవాలి. ఈ స్త్రీ ఇక జీవ సేవలో బ్రతికే ఉంటాడు.
3: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు.

గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి మింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బంద, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों के उजाले।

సిమ్కు స్వాగతం. ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం కేజే జయస్దాసు మరియు చిత్రపడిన శుద్ధాల అశోక్ తేజ గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

చిత్రసీమల తరతపాట అతడు ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణి శర్మ.

యువరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు రమణ గోగుల పడిన వేటూరు గీతం సంగీతం రమణ గోగులా.

యువరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు రమణ గోగుల పడిన వేటూరు గీతం సంగీతం రమణ గోగులా.

0: చిత్రసీమ కార్యక్రమంలో మరో పాట వినే ముందు ఒక వాన చెబురటను విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో తర్వాత పాట సంభంగి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ మరియు అనురాధ శ్రీరామ్ పాడిన వి యాదగిరి గీతం, సంగీతం ఘంటాడి కృష్ణ.

చిత్రసీమలో మీరు విన్న పాట దేశముద్ర చిత్రం నుండి చక్రి మరియు కౌసల్య పాడిన కందికొండ గీతం, సురల్ సమకూర్చింది చక్రి. కార్యక్రమంలో మరో పాట విందాం, కోకిలమ్మ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది ఆత్రేయ, సంగీతం సమకూర్చింది ఎంఎస్ విశ్వనాథన్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమల తర్వాత పాట జల్సా చిత్రం నుండి రంజిత్ పాడిన పాట. రచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమలో మీరు విన్న పాట జెమిని చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది వేటూరి, స్వరాలు సమకూర్చింది ఆర్పి పట్నాయక్. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమల తరువాత పాట ఆది ఈ చిత్రం కోసం టిప్పు పాడిన పాట. పాట రాసింది పోతుల రవికిరణ్, సంగీతం మణిశర్మ.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎంఎడ్ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో మరొక పాట విందాం. ఒక్కడు ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ పడిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రగీతం స్వరాలు సమకూర్చింది మణిశర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో చివరిగా విందాం పందెం చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు కౌసల్య పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం చక్రి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీత సుమమల్లిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: రక్తపాతర కసిని తరిమి కొట్టు ఐక్యత.
1: దేశభక్తి గీతం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకెంతో ముఖ్యమైన అంశమని, ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని

0: ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఆటల ద్వారా సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, యువత క్రీడల పట్ల మక్కువను కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రధానంగా ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं.

0: वायु विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है।
1: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఆటల ద్వారా సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, యువత క్రీడల పట్ల మక్కువను కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రధానంగా ప్రస్తావించారు.
0: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं। नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है। पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है। नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है।
1: పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని, రైతులు రసాయనిక ఎరువులు వినియోగించడం తగ్గించుకోవాలని తన సూచనలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా హర్షించారు.
0: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था, कुछ समय के लिए सोना खरीदने से बचें, कि विदेश में छुट्टियां मनाने से बचें, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था.
1: వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మహత్తర మార్గదర్శి అని ప్రధానమంత్రి అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునని ఆయన అన్నారు. జూన్ 21వ తేదీన జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 200 దేశాల్లో 2500 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
0: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
1: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పీఎం జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఈ బీమా సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.
0: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం, ఉస్ పర్ 2 లాఖ్ రూపాయే తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై.
1: నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలని ఆయన సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను పెంపొందిద్దామని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ పిలుపునిచ్చారు.
0: जल संचय तो करना ही करना है. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. कैच द रेन, ये अभियान जरा भी ढीला नहीं होने देना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
1: प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात प्रसंगन देश प्रजल्लो एंतो स्फूर्ति निंपुतोंदनी, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నో విశేషాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమలంజిరెడ్డి అన్నారు. ఈనాటి మన్ కీ బాత్ ప్రసంగం గురించి ఆకాశవాణికి ఆయన తన స్పందన తెలియజేశారు.
2: ఎవరైతే జన్ధన్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా 436 రూపాయలు మాత్రమే, 2 లక్షల నేచురల్ డెత్ కు పనిచేస్తా ఉంటది. 100% మీరు అందరు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన దానికి అందరు పాటించాలని కోరుతూ
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనసాగింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. బిడ్డల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత తెలంగాణను ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ

0: దామోదర్ రాజనరసింహ అన్నారు. ఈరోజు హైదరాబాద్ బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన బంగారు భవిష్యత్తుతో కూడిన బాల్యం అందించడం పౌర సమాజం బాధ్యత. పోలియోరహిత భారత్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ నుంచి జూన్30వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాల వ్యాప్తంగా పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్కు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్లో 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించే హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులుగా ఆవిష్కరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 451 రహదారులను 6,092 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతం అవుతుందని నితిన్ నవీన్ పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించే నితిన్ నవీన్ రేపు వరంగల్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈరోజు రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ మొదలైన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య పథకం 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. విశేషాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో మన దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటితో పాటు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్య అంశాలు విందాం. ఈరోజు ముందుగా ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలు 6:20 సమాచార దర్శిని, 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 బాల్ బై బాల్ వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 బాల్ బై బాల్ వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:00 మనసులో మాట, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్ ఇకి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 బాల్ బై బాల్ వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 9:00 న్యూస్ సెట్ 9, 9:15 ఐసీసీ మహిళల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచకప్ 2026

வாழ் வை வாழ் வியாக்கியானம் டெல்லி கேந்திரம் டெய்லியிலே 12:45 నుంచి 11 వరకు మధుర గీతాలు అలనాటి ఆనుమత్యాలు ఇవి ఈరోజు ప్రసారం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 దేశభక్తి గీతం, 6:10 తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం, 6:50 ప్రసార విశేషాలు, 7 జిల్లా సమాచార లేఖ, 7:15 ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆనందంగా సంతృప్తిగా జీవించడం ఎలా, శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం డిరిలే, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతీ వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం డిరిలే. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:20 ప్రసార విశేషాలు ఉంటాయి, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలే, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీత సుమమల్లిక కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం డిరిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం డిరిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 to 11:00 వరకు యథావిధిగా మధుర గీతాలు అలనాటి ఆనుముత్యాలు. ఇవి రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవన్ వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
5: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
6: బడ్జెట్ రెడీ అయిందా?
5: 5,000 మిగిలాయి.
6: కొత్త చీర తీసుకుంటావా?
5: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
6: ఇంకోటి
5: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి.
6: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి.
5: ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
6: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
7: RBI అంటుంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ఈరోజు సాయంత్రం 8 గంటలకు మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు.

ఆకాశ వనవరంగల్ కేంద్రం. ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 బాల్ బై బాల్ వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం డే రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా తొలిముదు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రాసింది వేటూరి, సంగీతం సమకూర్చింది ఇళయరాజా.

సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంపై సుశీల గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం సమకూర్చింది కెవి మహాదేవన్.

చిత్రసీమలు తరత పాట సింధూరపు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట రాసింది రాజశ్రీ, సంగీతం సమకూర్చింది మనోజ్ జైన్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని

0: దేశం చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషెల్స్ భారత్ రెండు కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని ఆయన అన్నారు. అంతకుముందు సీషెల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషెల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషెల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను, సీషెల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషెల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషెల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని, బ్లూ ఇకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.

0: करियर के रूप में अपना रहे हैं। नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है। पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है। नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है।
1: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణ

0: బీమా పథకాన్ని ప్రజలందరి పుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्यप्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవన్ వరంగల్ కేంద్రం చిత్రసీమకు పునఃస్వాగతం. కార్యక్రమంలో ముందుగా శివాజీ చిత్రం నుండి హరిహరన్ మరియు మధుశ్రీ పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమలో తరువాత పాట ఆర్యా చిత్రం నుండి కేకే పాడిన పాట. పాట రాసింది చంద్రబోస్, సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్.

ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కి మరియు శైలేజ పడిన వేటూరు గీతం. స్వరాలు సమకూర్చింది శ్రీనివాసరావు.

చిత్రసీమల తర్వాత పాట శుభాకాంక్షలు చిత్రం నుండి చిత్రపడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

స్వాతిముత్యం చిత్రం కోసమే ఎస్ పి బాలసుబ్రహ్మయ్య ఎస్ జానికి పడిన పాట. పాట రాసింది డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఏళయాజరాజా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, పాట రాసింది వేటూరి, స్వరాలు సమకూర్చింది ఇళయరాజా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనసులో మాట. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది ఎంఎస్ఎంఈ ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది.

దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని

బహదూర్పుర గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000ల కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు
హరిగిలాలు గూళ్ళు కట్టుకునే

చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హరిగిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు

వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్ళీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్ర

సంస్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ

సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. బ్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహం

0: విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ కార్యక్రమంలో శివరామరాజు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన సముద్రాల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమలో మరో పాట విందాం. సీతారత్నంగారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. పాట రాసింది భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమల తర్వాత పాట ప్రేమలేఖ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం దేవా.

చిత్రసీమల తరతో పాట అమ్మాయి బాగుంది. ఈ చిత్రం కోసం చిత్ర మరియు శివాజీ పడిన కులశేఖర్ గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: సెల్ ఫోన్.
1: ఇంత దూరమైన చిరుగాలి పాటలోన అనుబంధం పలికించి రాగం.
0: సిగరెట్.
1: గాలి.

చిత్రసీమల తర్వాత పాట బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట రాసింది శరవణిల్ల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమల తర్వాత పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం స్వరాలు సమకూర్చింది ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

చిత్రసీమలో తర్వాత పాట ఎగిరే పౌరమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరు గీతం. స్వరాలు సమకూర్చింది ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమలో మీరు విన్న పాట సంపంగి చిత్రం నుండి ఉదిత్ నారాయణ అనురాధ శ్రీరామ్ పాడిన వి యాదగిరి గీతం, సంగీతం ఘంటాడి కృష్ణ. కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గనం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం కెవి మహాదేవన్.

చిత్రసీమ విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు, అలనాటి ఆనముత్యాలు విందాం. కార్యక్రమంలో ముందుగా మాయాబజార్ చిత్రం నుండి పీలీల మరియు ఘంటసాల పాడిన పింగళి గీతం సంగీతం ఘంటసాల.

0: మధురగీతాలు తర్వాత పాట మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.
1: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

మధురగీతలు చివరిగా విందాం. అమరశిల్పి జక్కన చిత్రం నుండి ఘంటసాల పి సుశీల్ ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. స్వరాలు సమకూర్చింది ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు అలనాటి ఆనిమోత్యాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయం సమయం 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz. రేపటి మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.